శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు. 2026వ సంవత్సరం జూలై నెల 12వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి

0: శ్రోతలు, ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధా కార్యక్రమంలో మనకు సూక్తులను వినిపిస్తారు జ్వానేసు గారు.
1: ఆకాశవాణి శ్రోతలందరకు నమస్కారములు, దైవాశీస్సులు. నేడు ప్రార్థన, దాని ఆవశ్యకత గురించి కొంతపరి విందాం. ప్రపంచంలో ప్రార్థన చేయని వ్యక్తి అంటూ లేడు. ప్రతి మానవుడు ఏదో ఒక విధంగా దేవుని తలంచుకుంటూనే ఉంటాడు, దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు, దైవనామ సంకీర్తనం చేస్తూనే ఉంటాడు. ఏ మతానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఎక్కడైనా సరే ప్రతి మానవుడు తనకు తోచిన విధంగా తాను నమ్మిన దేవుణ్ణి తలంచుకుంటూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. దీనికి ముఖ్యమైన కారణం, మానవునికి దేవుని దగ్గర నుంచి ఏదో ఆశీర్వాదము, ఏదో వరాలు, ఏదో సహాయం వస్తుందనే కాదు, మానవునిలో జీవాత్మ ఉన్నది. మానవుడు దేవుని చేత దేవుని పోలికలో దేవుని రూపంలో సృష్టింపబడ్డాడు. కాబట్టి దేవుడు మానవులో ఉంచిన ఈ జీవాత్మ, దేవుడు మానవునిలో పెట్టిన ఈ రూపము దేవుని కొరకు, దైవ సాన్నిధ్యం కొరకు ప్రాకులాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో ఈ జీవాత్మ పరమాత్ముని సాన్నిధ్యం కొరకు, పరమాత్ముని ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ జీవాత్ముని పరమాత్ముని కలిపి అనుసంధానం చేసేదే ప్రార్థన. ఈ అనుసంధానం చేస్తూ ప్రార్థన మానవునికి పరమాత్మని యొక్క అనుభూతిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ పరమాత్మని అనుభూతి పొందడంలో మానవుడు పొందే సంతోషం, సమాధానము ఇంత అంత అని మనం చెప్పలేం. ముఖ్యంగా మన భారతదేశంలో ఎందరో ఋషులు, ఎందరో తపస్సులు రోజులు, నెలలు, సంవత్సరాలు తరబడి ఇలాంటి ప్రార్థనలో తమ జీవితాన్ని గడిపి తమ జీవితాన్ని తరింపచేసుకున్నారు. కాబట్టి ప్రార్థన చేయటం ఒక సహజ గుణము మానవునికి అయినప్పటికీ, మానవుడు తనలోని ఈ జీవాత్మతో పరమాత్మునితో ఐక్యం కావడం దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆకర్షణ. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రార్థనలు చేసేవాళ్ళు చాలా వరకు పుస్తకాలలో ప్రార్థన చదవడం, లేదా క్యాసెట్లో ప్రార్థన చదవడం, లేదా నలుగురు కూర్చొని ప్రార్థన చేయటం, ఎక్కువసారి వల్లె వేయటం మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనలు కేవలం వల్లె వేయటం వలన దైవానుభూతి మనకు రాదు. దైవానుభూతి, ఆధ్యాత్మిక స్పందన

0: మనకు రావాలంటే మనలోని జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలి. మనలోని జీవాత్మ పరమాత్మతో లీనం కావాలి. మనలోని జీవాత్మ పరమాత్మతో కలయాలి. ఈ కలిసి కొంతపరి ఆ పరమాత్మతో ఉండడమే దైవానుభూతి, దైవస్పందన. ఈ దైవస్పందన ద్వారా, దైవానుభూతి ద్వారా మానవుడు దైవ ప్రేమలో ఇమిడిపోవడమే కాకుండా దైవత్వంలో పాలు పంచుకుంటాడు. ఇది చాలా గొప్ప విశేషం. ప్రార్థన మనకిచ్చే గొప్ప ఆశీర్వాదము. అందుకే ఈ ప్రార్థన మనకందరికీ ఎంతో అవసరము. ఈ ఆవశ్యకత మనమందరం గమనించి దేవునితో సంభాషించడం, దేవునిలో లీనం కావడం, దేవునితో ఈ ప్రార్థన ద్వారా అనుసంధానం కావడం మనం ప్రయత్నం చేద్దాం. దైవ స్పందనతో, దైవానుభూతితో, దేవునితో ఏకమై మన మనస్సును, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన ఆలోచనల్ని దైవంతో మార్చుకుని దైవ లక్షణాలతో మనం కలిసి దేవునిగా, దేవుని బిడ్డగా మారటానికి ప్రయత్నం చేద్దాం. మీకందరకు దైవాశీస్సులు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మిమ్ము దీవించుదురుగాక. తదాస్తు.
1: సూక్తి సుధా కార్యక్రమంలో మనకు సూక్తులను వినిపించారు జోనీస్ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్టంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్సీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్సీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకులంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజా దర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
3: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

0: यत् भारतं पारंपरिक रक्षा सामर्थ्यस्य उन्नत प्रौद्योगिकीनां च सुदृढीकरणेन दृढं आत्मनिर्भरं भविष्यस्य आह्वानेभ्यश्च अनुकूलं रक्षाबलं निर्माति। असौ एतत् विशाखापत्तनम नगरे भारतीय नौसेनायाः पूर्वी नौसेनादले प्रोजेक्ट 17A इत्येतस्य अन्तर्गते स्वदेशे निर्मितस्य षष्ठयुद्धपोतस्य INS महेन्द्रगिरिः इत्येतस्य समावेशन समारोहं सम्बोधयन् अवदत्। रक्षामंत्री अवदत् यत् INS महेन्द्रगिरिः इत्येतस्य नौसेनायां सम्मेलनम् भारतस्य सामुद्रिक सामर्थ्यस्य स्वदेशी रक्षा क्षमतायाश्च सुदृढीकरण दिशि अन्यत् महत्वपूर्णं सोपानमस्ति। पश्चिम बंगाल प्रशासनेन राज्याय UCC इति समान नागरिक संहितायाः प्रारूप विधेयकस्य परीक्षार्थं नव सदस्यात्मिका समितिः निर्मिता। अस्मिन् विषये अधिसूचना पूर्वमेव प्रकाशिता अस्ति। सेवा निवृत्त न्यायमूर्तिः रंजना प्रकाश देसाई समितेः अध्यक्षत्वेन नियुक्ता। मेघालयस्य पूर्व राज्यपालः तथागत रॉयः अपि समितेः सदस्येषु अन्यतमः अस्ति। भारतीय खाद्य सुरक्षा मानक प्राधिकरणेन खाद्य सुरक्षा मानकाधिनियमस्य 2006 इत्यस्य उल्लंघन सम्बद्धानां बहूनां उपभोक्तृ परिवादानां अनन्तरं स्विगी इंस्टामार्ट इत्यस्मै नव अधिसूचनाः प्रेषिताः। फीफा विश्व चषक प्रतिस्पर्धायाम् अद्य प्रातः फ्लोरिडा इत्यत्र मियामी क्रीडा प्रांगणे इंग्लैंड देशेन नॉर्वे देशं 2-1 इत्यंकांतरालेन पराजित्य उपांत्य चक्रे प्रविष्टम्। वियतनाम देशस्य प्रधानमंत्री ले मिन हुन इत्येषः फूक्वक द्वीपस्य समीपे जाता स्पीड बोट इत्येतस्याः दुर्घटनायाः अन्वेषणाय आदेशं प्रदत्तवान्। अस्याम् दुर्घटनायां 15 भारतीय पर्यटकाः निधनमुपगताः इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 गंटलु।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రసార విశేషాలు 103.2 MHz పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ ప్రభుత్వ ప్రసారంలో ఇంకా ఈ సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా ఈ ప్రభుత్వ ప్రసారంలో ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రబోధ గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకమ సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ZPHS మెట్రాజ్పల్లి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. అదేవిధంగా 9:00 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది గంట పాటు. ఇందులో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. అదేవిధంగా 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఇంకా ముంబై కేంద్రాల నుండి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

అదేవిధంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. ఈ సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు ఉత్తరాల ద్వారా. 5:30 జానపద గీతాలు, అనంతరం సినీ రంజన కార్యక్రమం ఉంటుంది. 6 గంటల హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు 6:10, 6:50 వ్యవసాయ సూచనలు, తెలుగులో వార్తలు 7:05 మూడు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అదేవిధంగా 6:30 జానపద గీతాలు వింటారు. అదేవిధంగా 6:30 ప్రబోధ గీతం, అనంతరం సినీ రంజన కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు ఉంటాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 అదేవిధంగా 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారాలు ఉంటాయి. కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమం ఉంటుంది. 8:30 జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. 11:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆస్మాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60,00,000 స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైన్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 high speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance the cities with a 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
4: We have given a red alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rain collectivity likely to continue over these subdivisions. And if you talk about another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 15 సెకండ్లు.

ప్రభాతలహరి కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ఈ ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ఒక ప్రబోధ గీతం.

0: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుళ్ళ
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
8: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
7: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
8: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
8: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
9: ద్వారకానగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258.

0: శ్రోతలు, ప్రభాతల హరి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సోగ్గాడు సినిమాలోనిది. పాడిన వారు, ఇంకా ఆ సినిమాకి సంగీతం అందించిన వారు చక్రి.
1: డాక్టర్ సీను నాయక్
2: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905005.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
0: ప్రభాతల హరి కార్యక్రమంలో తర్వాత హుషారు సినిమాలోని పాట విందాం. పాడిన వారు

0: ప్రభాతహరి కార్యక్రమం కొనసాగుతుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:30 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు వినండి. వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి కొన్ని వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
0: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
0: మేడం గారు, ఇప్పుడు ఎండలు బాగా మెండుగా ఉన్నాయి, చాలా భయంగా ఉంది వాతావరణం కూడా. మనం నిప్పుల కుంపటి పక్కన కూర్చున్నట్టుగా ఉంది.
2: అవును సార్.
0: మరి గర్భిణీ అనగానే మనకు అన్ని జాగ్రత్తలు ఆ సమయంలో పాటించవలసిన అవసరం ఉంటుంది. గర్భిణీ అనగానే మనకు గుర్తొచ్చేది జాగ్రత్తల సమయం అని.
2: అవును సార్.
0: మరి ఈ ఇలాంటి ఎండలో, ఇలాంటి మండుటి ఎండల్లో ఒక గర్భిణీ అంటే ఒక మామూలు ఇంట్లో నివసిస్తున్నటువంటి గర్భిణీ, తనకి ఏసీ ఉండకపోవచ్చు, కూలర్ ఉండకపోవచ్చు, మామూలుగా ఫ్యాన్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, అలాంటి గర్భిణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తన ఆరోగ్యాన్ని, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది?
2: అయితే మీరు అంటున్నారు కదా సార్ గర్భిణీకి అన్ని జాగ్రత్తలు, కానీ గర్భిణీకి స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఒక స్త్రీ గర్భిణీ అయినప్పుడు తన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ పుట్టబోయే బిడ్డే తయారీ అవ్వడము, పెరగడము, దానికి సంబంధించిన యాక్టివిటీస్, సో గర్భాశయం పెరగడము, ఉమ్మనీరు పెరగడము, మాయ పెరగడము, బ్లడ్ వాల్యూమ్ పెరగడము, బాడీలో బ్రెస్ట్ టిష్యూ పెరగడం, అంటే భయంకరమైన మెటబాలిక్ రేట్ పెరుగుతుంటుంది. అంటే గర్భిణీగా ఉన్నప్పుడు మెటబాలిక్

0: గ్లూకోలిక్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తన శరీరంలో కొన్ని వందల వేల మార్పులు జరుగుతూ ఉంటాయి. అది అంటే వర్క్ ఎక్కువ జరిగినప్పుడు వేడి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కామన్ కదా. సో ఆ గర్భిణీ స్త్రీలో ఇవన్నీ మార్పులతో తనకి మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. సహజంగానే గర్భిణీ స్త్రీలో వేడి ఎక్కువగా ఉంటుంది. సో ఆ వేడికి ఈ సమ్మర్ తోడైంది అనుకోండి, ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మామూలు వాళ్ళకి తీసుకునే జాగ్రత్తల కంటే గర్భిణీ స్త్రీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే తన మెటబాలిక్ రేట్ పెరుగుతుంది గర్భిణీగా ఉన్నప్పుడు. తర్వాత తన బాడీలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో బాడీలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకి ఈ వేసవ కాలం అనేది ఒక గట్టు పీరియడ్, అంటే టఫ్ పీరియడ్. అంటే ఈ సమ్మర్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త హైడ్రేషన్. అంటే డీహైడ్రేషన్కి పోకుండా, అంటే తన శరీరంలో తేమ కోల్పోకుండా
1: ఉండాలి
0: ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక్క జాగ్రత్త చెప్పండి అంటే హైడ్రేషన్
1: ఫస్ట్ మనం చెప్పగలిగింది, అదే
0: హైడ్రేషన్. సో హైడ్రేషన్ అంటే తన శరీరంలో తేమ కోల్పోకుండా టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి దాదాపు 3-4 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే చల్లటి నీళ్ళు. చాలా మంది ఓన్లీ రెగ్యులర్గా తీసుకునే చల్లటి వాటర్ తీసుకుంటే సరిపోతుందా? లేదు. ఎందుకంటే ఆ ఎండ వేడిమికి మన శరీరంలోని తేమతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో తన బాడీ ఇంకెక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తనకు క్యాలరీస్ ఎక్కువ అవసరం ఉంటుంది, తన శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది, వాటర్ కూడా కోల్పోతుంది. కాబట్టి తను తీసుకునే ఆహారంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి అంటే, మనకి ద్రవ పదార్థాలు, వాటర్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, అంబలి అంటే రాగి అంబలి కావచ్చు, జొన్న అంబలి కావచ్చు, వెజిటేబుల్ సూప్స్ కావచ్చు, టమాటో రసం కావచ్చు, చెరుకు రసం కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఇట్లా మనకి నిమ్మరసము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అండ్ కొద్దిపాటి క్యాలరీస్ కూడా వస్తాయి. సో అలాంటి ద్రవ పదార్థాలు 3-4 లీటర్లు ప్రతిరోజు తీసుకోవాల్సిందే. సో సింపుల్గా ఏంటంటే మేల్కొన్నంతసేపు గంటకు ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే తనకి హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సెకండ్, ఇది ఎప్పుడైతే హైడ్రేషన్ మెయింటైన్ అవుతుందో తనకి ఈ అలసట కానీ నీరసంగా కానీ తల తిప్పినట్టు కానీ అట్లా అవ్వకుండా ఉంటుంది. సెకండ్ జాగ్రత్త ఏంటంటే తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు. సో తను తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు, కొంచెం డ్రై ఫ్రూట్స్, పెరుగు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. సో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రకృతి ఎలా ఉంటుందంటే, ఒక ప్రకృతి ఒక బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆ కాలంలో మన శరీరానికి ఏం అవసరమో అలాంటి ఫ్రూట్సే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనకు ఈ ఎండాకాలంలో దొరికే కర్బూజా, తర్బూజ, దోసకాయలు, ముంజలు, తర్వాత నిమ్మకాయలు, బత్తాయిలు, నారింజలు, ఇవన్నిట్లో కూడా మనకి విటమిన్ సితో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ వాళ్ళకి అంటే వాళ్ళ టేస్ట్ ప్రకారము, అవైలబిలిటీ ప్రకారం ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత కొంతమంది బయటకు వచ్చినప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు, దాహం వేస్తుంది కదా అని సోడా తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము అవి చేస్తూ ఉంటారు. అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాఫీ, టీ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. కొంతమంది ఫ్రూట్ జ్యూస్ తీసుకోమన్నారు కదా అని మనకి మార్కెట్లో దొరికే ఈ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, టిన్లలో దొరికేటి బాదం మిల్క్ అలాంటివి కూడా తీసుకోవాలి. ఎందుకు, వాటి అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అది ఎప్పుడు మంచిది కాదు. ఈ కూల్ డ్రింక్స్లో ఏంటంటే చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీ, కాఫీలో ఇవన్నీ ఏం చేస్తాయంటే అది యూరినేషన్ ఎక్కువగా కలిగించి డీహైడ్రేషన్కి వెళ్తారు. అంటే తాగిన తర్వాత వాళ్ళకి హైడ్రేషన్ బదులు డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అవి తీసుకోకూడదు. వీలైనంత మటుకు నేను చెప్పినట్టుగా మనకు నాచురల్గా దొరికే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఈ రోడ్ సైడ్ ఫుడ్, అంటే ఈ ఎండాకాలంలో తొందరగా స్పాయిల్ అవుతుంది ఫుడ్. కాబట్టి బయటకు వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం మంచూరియా తిందామను, లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ తిందామను, అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత సమ్మర్లో మనకి వడియాలు పెట్టుకోవడము, తర్వాత పచ్చళ్ళు పెట్టడము సర్వసాధారణంగా జరుగుతుంది. సో వీళ్ళకి కొంచెం అవి పచ్చళ్ళు తినాలను, పుల్ల పుల్లటి తినాలను, కొంచెం కారంగా తినాలి. సో ఇవి పచ్చళ్ళు, ఈ ఒడియాలు, వాటిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది,
1: ఉప్పు శాతం ఎక్కువ,
0: ఉప్పు శాతం, ఎందుకంటే అవి పాడవకుండా ఉండడానికి మనం ఉప్పు శాతం ఎక్కువగా
1: ఉంటుంది.
0: అది దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి వాటర్ రిటెన్షన్ ఉంటుంది, కాళ్ళలో వాపులు ఎక్కువగా వస్తాయి. సో కాళ్ళలో వాపులు ఎక్కువ వచ్చి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మర్లో దోసకాయల పైన సాల్ట్ చల్లుకోవడం, ఇప్పుడు మనకి
1: నిమ్మరసంలో కూడా ఉప్పును వాడుతూ
0: ఉప్పు వేస్తుంటారు. తర్వాత ఈ మనకి మామిడికాయలు దొరుకుతుంటారు, దానిపైన లైట్గా ఉప్పు చల్లుకుంటూ ఉంటారు. టేస్ట్ కోసం తీసుకొచ్చి చల్లుకుంటారు, కానీ గర్భిణీగా ఉన్నప్పుడు యాడెడ్ సాల్ట్ వాడకూడదు, పికిల్స్ వాడకూడదు. దాంతో ఏమవుతుందంటే కాళ్ళ వాపులు ఎక్కువగా వస్తుంటాయి. సో అవి కొంచెం అవాయిడ్ చేయాలి వాళ్ళు. ఇది ఇది మనకి ఫుడ్కు సంబంధించింది. తర్వాత కొంతమంది ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ బాగా వస్తుంది వాళ్ళకి, అంటే ఛాతిలో మంట, అరగకపోవడము, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బయట ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ సమ్మర్లో తీసుకోకపోవడమే బెటర్.
1: చాలా మంచిది.
0: సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందట మాట్లాడుకున్నట్టుగా వేసవికాలంలో బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది, మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకి విశ్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉండాలి విశ్రాంతి అంటే, ఒక 2 అవర్స్ నైట్ పూట, ఒక 6 to 8 అవర్స్. సో వాళ్ళు పడుకునే రూమ్ ఏదైతే ఉంటుందో చల్లగా ఉండి గాలి వెలుతురు వచ్చే రూమ్లో కనుక వాళ్ళు పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఒక జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి గర్భిణీకి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్తోని మెడ నల్లగా అయిపోవడము, దురద రావడము, పొట్ట పైన దురద, ఇచ్చింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది గర్భిణీగా ఉన్నప్పుడు. సో స్కిన్ అంతా
1: సహజంగా ప్రతి స్త్రీకి ఇది సహజమా, కొద్ది మంది బాడీ తత్వాన్ని బట్టి?
0: అది ఆల్మోస్ట్ చాలా మందికి గర్భిణీ స్త్రీకి ఆ శరీరంలో వచ్చే హార్మోనల్ చేంజెస్తోని వాళ్ళకి దురద రావడము, మెడంతా నల్లగా అయిపోవడము, పింపుల్స్ రావడము, ఇరిటేషన్ రావడము, ఇది సహజంగానే జరుగుతుంది. సో సమ్మర్లో ఈ చెమట దాంతో ఆ ఇరిటేషన్ ఇంకా ఎక్కువ
1: పెరుగుతుంది,
0: ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి స్కిన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. తేమకి యోని మార్గంలో కొంచెం తడి ఎక్కువగా ఉండడం మూలంగా వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో స్కిన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో. ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, గోరువెచ్చని నీళ్ళతోని డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలి. స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. సో స్కిన్ డ్రైగా ఉండాలి అంటే మనం వదులుగా ఉండి ఈ చెమటని పీల్చే కాటన్ దుస్తుల్ని వేసుకోవాలి. సో దాంతో ఏంటంటే చెమట వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. లేకపోతే చెమట అలాగే ఉండి ఆ స్కిన్ పైన ఇప్పుడు నైలాన్ బట్టలు వేసుకున్నా, టైట్ బట్టలు వేసుకున్నా ఏమవుతుందంటే గాలి ఆడక అది ఇరిటేషన్తో ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. అండ్ యోని మార్గంలో కూడా శుభ్రత పాటించడము, డ్రైగా ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సమ్మర్లో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేదంటే మూత్రంలో ఇన్ఫెక్షన్. అంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం మూలంగా వాళ్ళకి మూత్రం మంటగా రావడము, మూత్రం తక్కువ రావడము, మూత్రంలో మంట రావడము, సో అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అది దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడము, సో దట్ వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ రాకుండా. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు బయట ప్రయాణాలు చాలా చాలా తక్కువ చేయాలి. సో 11 నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు ఎండకి వెళ్ళకపోవడమే సురక్షితం.
1: వేసవికాలం
0: అంటే ఆ టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు 11 నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు బయటకు వెళ్ళకపోవడమే సేఫ్. బట్ కొంతమందికి యాంటీనేటల్ చెకప్స్ కోసము, బ్లడ్ టెస్ట్ల కోసము, స్కానింగ్ కోసమో వాళ్ళకి వెళ్లాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, లేకపోతే అంబ్రెలా తీసుకోవడం కానీ, క్యాప్ పెట్టుకోవడం కానీ, గాగుల్స్ పెట్టుకోవడం కానీ, స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్స్క్రీన్ లోషన్ పెట్టుకోవడము. తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా బైక్ పైన వెళ్ళకూడదు. డైరెక్ట్ వేడి గాలి ఆ ఎండకి వాళ్ళకి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం పూట ప్రయాణం చేసేటప్పుడు బైక్ పైన చేయకపోవడమే సురక్షితం. సో వాళ్ళు ఆటోలో కానీ, కార్లో కానీ, బస్లో కానీ, అంటే ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి. లేకపోతే డైరెక్ట్ సన్లైట్కి, ఆ వేడి గాలికి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళు డిహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అండ్ కొంచెం ఈ ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు ఉంటాయి. ఈ సమ్మర్లో వాళ్ళు అంటే వాటర్ రిటెన్షన్ మూలంగా కాలు ఇంకా ఉబ్బుతుంటాయి. కాబట్టి ఫుట్ వేర్ కూడా కంఫర్టబుల్ది వేసుకోవాలి. సో బయటకు వచ్చినప్పుడు కూడా ఫుల్ హ్యాండ్స్ కాటన్వి, కంఫర్టబుల్ లైట్ కలర్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. ఇప్పుడు డార్క్ కలర్ వేసుకుంటే సన్ని అబ్జార్బ్ చేస్తుంది అది. కాబట్టి లేత రంగులు, నిండు చేతులు సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ బయటకు ఎప్పుడు వాళ్ళు ప్రయాణం చేసినా కూడా వాళ్ళు వాళ్ళతో పాటు ఏదైనా కట్ చేసిన ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇంట్లో చేసిన ఫుడ్ కానీ, లేదంటే
1: పళ్ళ రసాలు
0: అక్కడ
1: లేదు.
0: అంటే మీరు ఒకటి మంచి ప్రశ్న, పళ్ళ రసాలు అడిగారు కదా. సో పళ్ళ రసాల కంటే పళ్ళు తినడం బెటర్,
1: మంచిది.
0: ఎందుకు పళ్ళ రసాలు తినకూడదు తీసుకోకూడదు అంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో మనకి గర్భిణీ స్త్రీలకు చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే హార్మోనల్ చేంజెస్తో. సో మనం హోల్ ఫ్రూట్ తిన్నట్టయితే అది గ్రాడ్యువల్గా మన జీర్ణ వ్యవస్థలోంచి స్లోగా అబ్జార్బ్ అవుతుంది కదా. సో క్యాలరీస్ కూడా స్లోగా వస్తాయి వాళ్ళకి. అది టోటల్ ఫ్రూట్ తీసుకోవడం మూలంగా వాళ్ళకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా వచ్చి మోషన్ అనేది సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కంటే
1: ఫ్రూట్స్ తినడమే మంచిది.
0: మంచిది కొబ్బరి నీళ్ళు అంటే ఇక్కడ వాటరే కాబట్టి తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, మన అంబలి తీసుకోవచ్చు. బట్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్రూటే తినాలి.
1: అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఒక విపరీతమైన స్థాయిలో మార్పులు సహజంగా జరుగుతాయా మేడం?
0: చాలా జరుగుతాయి, చాలా. అసలు
1: ఒక స్త్రీ జీవిత కాలంలో, వందేళ్ల జీవిత కాలం అనుకుంటే, ఈ వందేళ్లలో జరిగిన మార్పులు గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయా?
0: భయంకరంగా జరుగుతాయి. అంటే మెటబాలిక్ అంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, బ్రెస్ట్ చేంజెస్ అంటే బ్రెస్ట్ చేంజెస్, గర్భాశయంలో చేంజెస్, ఎన్నో అంటే బేబీకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ మదరే చేస్తుంది.
1: అవును.
0: సో ఎన్ని మార్పులు జరుగుతాయి తన శరీరంలో. సో ఆ టైంలో వాళ్ళు ఎమోషనలీ డిస్టర్బ్డ్ ఉంటారు, ఈజీగా అలసిపోతూ ఉంటారు, ఎన్నో
1: సైకలాజికల్ చేంజెస్ కూడా సహజంగా
0: జరుగుతాయి. చాలా సహజం, చాలా సహజం. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్టు, హస్బెండ్ యొక్క సపోర్టు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ మెంబర్స్
1: సపోర్ట్,
0: ప్రేమ, భర్తది యొక్క సపోర్టు చాలా ఇంపార్టెంట్.
1: సో ఇది వేసవి కాలానికి సంబంధించింది కాకపోయినా, సహజ సిద్ధంగా ఒక గర్భిణీ స్త్రీకి కుటుంబం యొక్క తోడ్పాటు, మనోధైర్యం చాలా అవసరం. బాగుంది డాక్టర్ సవితారాణి గారు. మరి వేసవి కాలంలో ఒక నిండు గర్భిణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తనకి తనకు పుట్టపోయి బిడ్డకి ఎలాంటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతామో చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
2: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్ తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రభాతలహరి కార్యక్రమంలో వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ, 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది గంట పాటు. శ్రోతలు, మీకు ఇష్టమైన పాటలు వినడానికి మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లుప్తంగా రాసి పంపించగలరు. ఫోన్ నంబర్ మరొకసారి తెలియజేస్తున్నాను, 8462245066.
6: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
6: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంటపాటు. శ్రోతలు, మీకు ఇష్టమైన పాటలు వినడానికి మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇదే కార్యక్రమంలో మీరు రిక్వెస్ట్ పంపడానికి మీకు మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లుప్తంగా రాసి పంపించండి. ఫోన్ నంబర్ మరొకసారి 8462245066. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంటపాటు కొనసాగుతుంది.

ప్రభాత లహరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న ఆ పాట శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలోనిది, పాడినవారు అనురాగ్ కులకర్ణి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు, మీకు ఇష్టమైన పాటలు వినడానికి మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఈ కార్యక్రమానికి శ్రోతలు మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లుప్తంగా రాసి పంపించండి. ఫోన్ నంబర్ మరొకసారి తెలియజేస్తున్నాను, 8462245066.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, కేటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని.
3: అవును.
2: ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా.
2: ఓ,
3: సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా.
2: రెటీనా,
3: సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బుకి. ఒక బల్బుని వైర్
2: అయితే
3: వెలిగిస్తుందో, సో వైర్ లేని బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటి.
2: రెటీనా,
3: సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతోపాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ, షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే, ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే

0: షుగర్ లో కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 అంటే చిన్న పిల్లలు వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, అది ప్రోటోకాల్ అది కంపల్సరీగా. టైప్ 2లో అంటే పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి, అది ప్రోటోకాల్. టైప్ 2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
1: వచ్చే అవకాశం
0: చాలా ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు, అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటీనా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు మేము ఫాలోఅప్ కి 1 ఇయర్కి పిలుస్తామా 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
1: వచ్చే అవకాశం ఎక్కువగా
0: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
1: చూపు కోల్పోయిన
0: తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాలో. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు పోతుంది. రెటినా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే ఏది సింప్టమ్స్ ఉండవండి,
1: లక్షణాలు ఏమి
0: కనిపించవు. బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
1: చూపు తగ్గిన తర్వాత
0: వస్తారు. అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి. అది
1: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది, ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
0: వయసును బట్టి రెటినా జబ్బులు అంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటినా జబ్బులు అంటే తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
1: పుట్టిన పిల్లలు.
0: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్ళలో ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి. అది
1: మొదలు కావచ్చు పిల్లల్లో.
0: పిల్లల్లో అంటే పుట్టిన వెంటనే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెలల నిండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్నపిల్లల్లో వచ్చేవి.
1: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంతవరకు అవకాశం ఉంది, ఏ వయసులో ప్రధానంగా మొదలు?
0: పెద్దవాళ్ళలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్, లేజర్స్ అవి
1: చత్వరం అని అనటం మనం వింటుంటాము. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగిస్తుంది అనేది మనం వింటుంటాం. ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
0: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది నాచురాలిటీ, అది నాచురల్ గా వచ్చే ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది నాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
1: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
0: అవునండి, అవును.
1: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
0: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
1: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
0: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే, మీరు సిస్టమిక్ డిసీజెస్, మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది.
1: పెరగకుండా మాత్రం
0: ప్రోగ్రెస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయాలి,
1: కంట్రోల్ చేయాలి అంతే తప్ప పూర్తిగా
0: నయం చేయలేము.
1: లేదు, ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
0: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి. అది మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా, రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
1: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
0: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు. అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, గ్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అది పాన్ రెటినల్ ఫోటో కోఆగులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డ్యామేజ్ అవ్వకుండా, చూపు పోకుండా మనం కాపాడవచ్చు. కొందరికి వాప్ వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని. డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ, బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి, కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు, కన్ను గుడ్డిలోకే ఇంజెక్షన్స్ ఇస్తాం.

0: ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్, అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి వస్తుంది కంపల్సరీగా. ఒక 5% తేడా ఉంటుంది అంతే, ఆ కన్నుకు ఈ కన్నుకు ప్రాబ్లం
0: కొంచెం
1: తేడా ఉంటుంది, కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
0: రెటీనా సమస్య
1: కంపల్సరీ వస్తుంది.
0: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మన ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
1: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే, వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు.
0: సో మనకి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక్క కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: ఇది మన
0: చేసే అవకాశం ఏమైనా?
1: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే, వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
0: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటీనా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
1: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి, సరైన ఆహార నియమాలు గాని మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు గాని అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
0: సమయం కానీ, ఆలోచన విధానం కానీ, ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
1: అవునండి.
0: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటీనా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
1: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటీనా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందు పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో అంటే క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి, క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటినా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటినా సర్జరీ తర్వాత, ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది రెటినా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటినా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనము చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటీనా అనేది మనము ఒక మొక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటీనా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని, అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి, స్పెషల్ గా రెటినా జబ్బులు అండి. వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడవచ్చు. ఒక రెటినా అడ్వాన్స్ స్టేజ్ కి
0: చేరుకుందంటే
1: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడను ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది, స్పెషల్ గా అదే రీజన్.
0: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటీనాకి అవకాశం ఉంది?
1: అవునండి, అవునండి. నేను వచ్చిన తర్వాత ఒక 4 చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి, బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటినా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
0: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
1: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటినా సర్జరీ అయిందా, పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి, అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లము అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి ఎర్లీ స్టేజ్ లోనే పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటినా జబ్బుల నుంచి అనేది నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటినా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
0: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి పూట మా స్టూడియోకి వచ్చి రెటీనా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి.
2: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి

0: ஹாஸ்பிட்டல், ராஜீவ் காந்தி ஆடிட்டோரியம் எதிர்கா, கலில்வாடி, நிசாமாபாத். செல் 9256925667. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రభాతలహరి కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: గంటలకు 10 గంటల వరకు వాట్సాప్ సినీగీతల కార్యక్రమం ఉంటుంది హృదయరాగాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు మీరు పాటలు వినడానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. కార్యక్రమంలో శ్రోతలు మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లుప్తంగా రాసి పంపించండి. ఫోన్ నంబర్ మరొకసారి 8462245066.
1: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెంట్రాజ్పల్లి విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం విందాం. రచన సూరం ఆనంద్ కుమార్ సార్, సహకారం ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యానం ఎస్ సుచిత్ర 10వ తరగతి. ముందుగా 7వ తరగతి నుండి గంగలక్ష్మి ఒక నీతి పద్యం చదివి వినిపిస్తుంది.

ఎన్ని వేయులు పెట్టికొన్నా దొరకదు తల్లి ప్రేమ కన్నా మిన్న. ఎన్ని వేయులు పెట్టికొన్నా దొరకదు తల్లి ప్రేమ కన్నా మిన్న. నీవెంత ఎదిగి ఉన్నా ఆ తల్లి మనసుకు చిన్న. నీవెంత ఎదిగి ఉన్నా ఆ తల్లి

0: స్వప్న చాలా గొప్ప కవిత చెప్పింది కదూ. ఇప్పుడు మా పాఠశాల బృందంచే బృందగానం వింటారు.
1: బడి పిల్లలం మేమంతా సర్కారు బడి పిల్లలం, పాఠశాల తోటలో విరబూసిన పువ్వులం.

0: తోటలో విరబూసిన పువ్వులం.
1: పాట బాగుంది కదూ. ఇప్పుడు 6వ తరగతి నుండి నవ్య మనకు ఒక పద్యం చదివి వినిపిస్తుంది.
2: నీళ్లలోని చేప నేడి మాంసమాశకు గాలి.

0: నెంచనసు దృఢము కులము కన్నా నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినుర వేమ భావం. ఓ వేమన, దేవుణ్ణి పూజ కంటే నిచ్చలమైన బుద్ధి ఉనుట మంచిది. మాటలు చెప్పుట కంటే మంచి మనసు కలిగి ఉనుట మంచిది. వంశం యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనం గొప్పది.
1: గంగలక్ష్మి పద్యం పద్యభావం చాలా బాగా చెప్పింది కదూ.
2: నీవు ఈ డబ్బులు తీసుకుని ఒక అరడజను అరటి పండు తీసుకురా.
3: అలాగే నాన్నగారు. అదిగో ఆ దూరంలో ఒక బండి కనిపిస్తుంది, త్వరగా వెళ్లి పండ్లు తీసుకొస్తాను. అరటి పండ్లు ఎట్లా డజన్ అండి?
4: 20 రూపాయలు.
3: ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని.

0: పుణ్యఫలం తెచ్చావు.
1: పుణ్యఫలం నాటిక చాలా బాగుంది కదూ. ఇప్పుడు 9వ తరగతి నుండి అభినయ కొన్ని పొడుపు కథలు అడుగుతుంది.
2: దూరం నుండి చూస్తే నల్లగుంటది, దగ్గరకు వెళ్లి చూస్తే మెత్తగుంటది, తిని చూస్తే తీయగుంటది.
3: తేనె
2: అంగట్లో పెట్టి అమ్మేది కాదు, తక్కట్లో పెట్టి తూచేది కాదు, అది లేకుండా మనిషే కాదు.
3: మనసు
2: రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే గాని కోసేవారు లేరు.
0: నక్షత్రాలు
2: ఎంత దానము చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది.
0: విద్య
2: కన్నీరు కారుస్తాను కాని మనిషిని కాను, వెలుగునిస్తాను కాని సూర్యుడిని కాను, ప్రాణం పోతుంది కాని జీవిని కాను. నేనెవరిని?
4: కొవ్వొత్తి
2: టక్కు టక్కుల నక్కు, ముక్కు మీదకెక్కు, రెండు చెవుల నొక్కు, జారితే పుట్టుక్కు.
4: కళ్ళజోడు
2: ఒళ్ళంతా ముళ్ళు, వాసన గుమగుమ.
3: గులాబీ
2: బొమ్మ కాని బొమ్మ, మహా మంచి బొమ్మ, ఈ బొమ్మ చూస్తుంది కదులుతుంది.
3: కనుబొమ్మ
2: పురివిప్పిన నెమలికి ఒకే కాలు, అదేమిటి? నేను చెప్పానా మరి, గొడుగు. తూట్ల తుట్ల గుర్రం, తుక్కు తుక్కు గుర్రం, ఇందరు ఎక్కిన నడవని గుర్రం.
0: ములక మంచం.
1: అభినయ పొడుపు కథలు చాలా చక్కగా అడిగింది కదూ. ఇప్పుడు 8వ తరగతి నుండి రమ్య ఒక పద్యం చదివి వినిపిస్తుంది.
2: తల్లి

0: కాని కూడబెట్టిన సొమ్ము గొడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకౌను తేనె జుంటి గలియవా తెరువరలకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేతే ప్రకాశించేవాడా, తల్లి కడుపులో నుంచి పుట్టినవాడు, ఎవడు ధనాన్ని వెంట తీసుకుని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్లలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్ని కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాన్ని దానం ధర్మం చేయకుండానే భూమి లోపల దాచిదాచి పాతి పెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారుల పాలు చేసినట్లు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలో చేశాడు.
1: పద్యం చాలా బాగుంది కదూ. ఇప్పుడు 10వ తరగతి నుండి రీచా ఆలపించే దేశభక్తి పాట విందాం.

0: రంగా పాట చాలా బాగుంది కదూ. ఇప్పుడు 10వ తరగతి నుండి జీవాని కవిత చదివి వినిపిస్తుంది.
1: ప్రభాత సమయాన కోకిల కూత కమ్మగా వినిపిస్తే ఆమని సమీపించిందేమో అనుకున్నాను. ప్రభాత సమయాన కోకిల కూత కమ్మగా వినిపిస్తే ఆమని సమీపించిందేమో అనుకున్నాను. నిమలమ్మ పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆషాఢం ఆగమనం చేసిందేమో అనుకున్నాను. నిమలమ్మ పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆషాఢం ఆగమనం చేసిందేమో అనుకున్నాను. గండు తుమ్మెదలు నృత్య గీతాలాపన చేస్తుంటే సమీపంలో కుసుమవనం ఉందేమో అనుకున్నాను. గండు తుమ్మెదలు నృత్య గీతాలాపన చేస్తుంటే సమీపంలో కుసుమవనం ఉందేమో అనుకున్నాను. పువ్వుల వదనమ్ముల విచారం చూస్తుంటే అరుణాకాంతులు స్పృశించలేదనుకున్నాను. పువ్వుల వదనమ్ముల విచారం చూస్తుంటే అరుణాకాంతులు స్పృశించలేదనుకున్నాను. కానీ తెలిసింది ఇవి అసలు కారణం కావని. మరి కోకిల కమ్మని కూతకు కారణం తెలుగు పలుకుబల్ల చిగుళ్లను ఆరగించిందంట. కోకిల కమ్మని కూతకు కారణం తెలుగు పలుకుబల్ల చిగుళ్లను ఆరగించిందట. నిమలమ్మ నాట్యానికి కారణం తెలుగు పదాల సవ్వడికి తన తనువు ఊగిందట. నిమలమ్మ నాట్యానికి కారణం తెలుగు పదాల సవ్వడికి తన తనువు ఊగిందట. గండు తుమ్మెదల నృత్య గీతాలాపనకు కారణం తెలుగు భాష సౌరభాలట. గండు తుమ్మెదల నృత్య గీతాలాపనకు కారణం తెలుగు భాష సౌరభాలట. పువ్వుల వదనమ్ముల విచారానికి కారణం మనుజులమైన మనం మాతృభాషపై మనసు పెట్టలేకపోతున్నందుకంట. పువ్వుల వదనమ్ముల విచారానికి కారణం మనుజులమైన మనం మాతృభాషపై మనస్సు పెట్టలేకపోతున్నందుకంట.
0: మన మాతృభాష గొప్పతనంపై వాణి చాలా మంచి కవిత చెప్పింది కదా. ఇప్పుడు 10వ తరగతి నుండి యస్పందన కొన్ని సామెతలు వినిపిస్తుంది.
2: అప్పులేని వాడే అధిక సంపన్నుడు, ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, అందని ద్రాక్ష పండ్లు పుల్లన, ఇంటి చెక్కదనం ఇల్లాలే చెబుతుంది, ఎవరికి వారే యమున తీరే, కడువంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ, కొన నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది, నిప్పు ముట్టందే చెయ్యి కాలదు, నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు, అన్ని ఉన్న ఇస్తారి అణిగి మణిగి ఉంటుంది, ఏమి లేని ఇస్తారి ఎగిరి ఎగిరి పడుతుంది.
0: సామెతలు చాలా చక్కగా చెప్పింది కదూ. ఇప్పుడు గంగలక్ష్మి 7వ తరగతి నుండి ఒక దేశభక్తి పాట వినిపిస్తుంది.

0: మందరం. గంగలక్ష్మి చాలా చక్కగా పాడింది కదూ. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు జమున, ప్రత్యూష, గంగాధర్ వినిపించు ప్లాస్టిక్ కవర్లు వాటి అనర్థాలు అనే అంశంపై సంభాషణ విందాం.
1: అక్క, మా టీచర్ ప్లాస్టిక్ కవర్లు వాటి నష్టాలు అనే అంశంపై వ్యాసం రాసి రమ్మంది. ప్లాస్టిక్ కవర్లు వాడటం అంత ప్రమాదకరమా అక్క?
2: అవును చెల్లి, ప్లాస్టిక్ కవర్ల వలన చాలా అనర్థాలు ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోకుండా వేల సంవత్సరాలు అలాగే ఉంటాయి. అంతేకాదు, ప్లాస్టిక్ కవర్లలో టీ, ఆహార పదార్థాలు తినడం వలన క్యాన్సర్, గుండె జబ్బులు, మెదడు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
3: జంతువుల ప్రాణాలకు కూడా నష్టం కలుగుతుంది కదక్క?
2: అవును తమ్ముడు, ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పారేయడం వలన జంతువులు వాటిని తిని చనిపోతున్నాయి.
1: ప్లాస్టిక్ కవర్లు కాలిస్తే ఏం జరుగుతుందక్క?
2: చెల్లి, ప్లాస్టిక్ కవర్లను కాల్చితే అత్యంత హానికరమైన డయాక్సిన్ అనే విషవాయువుతో పాటు నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వెలువడుతాయి. వీటి వల్ల క్యాన్సర్, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఓజోన్ పొర దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
3: అమ్మో, అంత ప్రమాదకరమా అక్క?
2: అంతేకాదు తమ్ముడు, ప్లాస్టిక్ రసాయనాలు భూగర్భ జలాల్లో కలవడం వలన నీరు కలుషితమవుతుంది.
1: అక్క, నేను ప్లాస్టిక్ కవర్ల వలన వచ్చే అనర్థాలు మా స్నేహితులకు తెలుపుతాను.
3: నేను కూడా అక్క.
2: శబాస్ చెల్లి, శబాస్ తమ్ముడు. అంతేకాదు, మనం అందరికి ఫంక్షన్లలో, వేడుకలలో స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు ఉపయోగించాలని చెబుదాం.
3: అవునక్క, మార్కెట్కు వెళ్లేటప్పుడు చేతి సంచులు వెంట తీసుకువెళ్లాలని చెబుదాం.
1: అంతేకాదు, ఇడ్లీ, దోశ మొదలైన వాటి కోసం టిఫిన్ బాక్స్ లు వెంట తీసుకెళ్లాలని చెప్దాం.
2: చాలా బాగా చెప్పారా తమ్ముడు, చెల్లి. మీ అందరికి కూడా బాగా అర్థమైంది కాదు, మనం ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణానికి మేలు చేద్దాం, భూమాతను కాపాడుదాం.
0: ప్లాస్టిక్ కవర్లు వాటి అనర్థాల గురించి విన్నారు కదా. ఇంతటి చక్కటి సందేశాన్ని అందించిన వారికి అభినందనలు తెలుపుదాం. ఇప్పుడు 8వ తరగతి నుండి రమ్య వినిపించు సూక్తులు విందాం.
4: అహంకారం పతనానికి సోపానం. కసరుతూ మాట్లాడకు, విసుగుతో పనిచేయ. తన కోసం శ్రమించేవాడు సామాన్యుడు, ప్రజల కోసం శ్రమించేవాడు మాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు వివేకవంతుడు. ఎత్తైన పర్వతాలు ఎక్కేందుకు కొంచెం వంగి ఎలా నడుస్తామో, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కొంత అనుభవంతో మెలగాలి. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. చక్కగా మాట్లాడదలుచుకున్న వారు ముందు చక్కగా వినడం నేర్చుకోవాలి. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం. నిరంతరం కృషి చేస్తే అదృష్టం నడిచి వస్తుంది. తీసిన కొద్దీ చలిమిలో నీరు ఊరుతుంది, చదివిన కొద్దీ మనిషిలో వివేకం పెరుగుతుంది.
0: రమ్య సూక్తులు చాలా చక్కగా చెప్పింది కదూ. ఇప్పుడు నవ్య వినిపించు బాలగేయం విందాం.
5: కోకిలమ్మ కోకిలమ్మ కోయనంటది, గానక చెరలేవి చేయనంటది, గున్నమామి కొమ్మ మీద కులకనంటది, గుబురైన పొదల నుండి పలకనంటది, ఉగాది ప్రసాదాలు ముట్టనంటది, చిగురాకు చీరలు కట్టనంటది, తన నలుపే తాను చూచి దుఃఖపడుతుంది, నలుపులోనే గెలుపుందని తెలియనంటది.
0: నవ్య చాలా చక్కగా పాడింది కదూ. చివరిగా మా పాఠశాల బృందంచే దేశభక్తి పాట వింటారు.

తుకు చూడు అందరి క్షేమాలు, మతాల పేరిట మనకెందుకు ఈ మారణ హోమాలు, గతాలు ఎందుకు ముందుకు చూడు అందరి క్షేమాలు, అప్పుడే మన స్వర్ణ భారత్ మమ్ము గన్న తల్లి భారత్, అప్పుడే మన స్వర్ణ భారత్ మమ్ము గన్న తల్లి.

0: ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెంట్రాజ్పల్లి విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. రచన సూరం ఆనంద్ కుమార్ సార్, సహకారం ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యానం ఎస్ సుచిత్ర, 10వ తరగతి.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు బాలభారతి కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ మెట్రాస్పల్లి విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. మరికా సెపర్లో హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462254506. కార్యక్రమానికి శ్రోతలు మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లుప్తంగా రాసి పంపించండి.

హృదయ రాగాలు వాట్సాప్ సినీగీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీకు ఇష్టమైన పాటలు వినడానికి మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462245666. ఫోన్ నంబర్ మరొకసారి 8462245666.

నిన్న కనుమూసిన ప్రముఖ గాయకురాలు జానకి అమ్మగారి గురించి కొన్ని వివరాలతో పాటు వారు పాడిన పాటలు వింటూ వారికి నివాళులు అర్పిద్దాం. ఈ పూట హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా జానకి అమ్మగారి పాటలు వినిపించాలని వారు రిక్వెస్ట్ పంపుతున్నారు. వారి కోరిక మేరకు శ్రీరామమూర్తి జానకి గారు 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి సత్యవతి గారికి గుంటూరు జిల్లా పల్లపట్టల గ్రామంలో జన్మించారు. భర్త రామప్రసాద్ గారు జానకి గారి సంగీత జీవితానికి చాలా ప్రోత్సాహం అందించారు. జానకి గారికి జానకి అమ్మ, దక్కన్ కోకిల, సౌత్ ఇండియన్ నైటింగల్ అనే ప్రసిద్ధ పేర్లు ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం హృదయ రాగాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం రేవనపల్లి నుంచి ఈ పాటను కోరుతున్నారు వేణమ్మ, బాలయ్య బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కొరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హృదయరాగాల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.

జానకి గారు 1957 ఏప్రిల్లో తమిళంలో విధియన్ విలయట్ట, అదేవిధంగా తెలుగులో ఎమ్మెల్యే సినిమా ద్వారా వారి సినిమా ప్రయాణం కొనసాగింది. హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో మరొక పాట విందాం. జానకి గారు పాడింది. వీరు కోరుతున్న వారు రంగనాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విన్, అవంతిక వారి కుటుంబ సభ్యులు, ఇంకా వారి మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నుంచి తాండూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: హృదయరాగాలు వాట్సాప్ సినిగీతల కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.
6: డాక్టర్ సీను నాయక్,
7: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
6: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905005.
5: జానకి గారు 48,000కు పైగా పాటలు, 20 భారతీయ భాషలు, హిందీ, తెలుగు, తమిళం, ఇంకా కన్నడ భాషలలో ఎక్కువగా పాటలు మనకు అందించారు. పిల్లల గొంతు, మగ గొంతు కూడా అచ్చుగుద్దినట్టు పాడగలే గళం, మాడ్యులేషన్ తన సొంతం. కార్యక్రమంలో మరొక జానకి గారుగా పాడిన పాటను విందాం. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వీక్లీ బజార్, వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైమనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటినా, మోతిబిందు, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలను అందిస్తారు.

జానకి గారికి జాతీయ పురస్కారాలు 4 సార్లు, రాష్ట్రపతి రాష్ట్ర పురస్కారాలు 33 సార్లు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ద్వారా అందుకున్నారు. తన సంగీత ప్రస్థానానికి గాను మైసూర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అందించారు. కార్యక్రమంలో మరొక జానకి గారు పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వినాయకనగర్ నుంచి శివ పింకీ వారి కుటుంబ సభ్యులు ఇంకా మిత్రులు అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా నసరాబాద్ మండలం నుంచి మహమ్మద్ బషీర్ గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫార్మ్

జానకి అమ్మగారికి తెలుగులో వెన్నెల్లో గోదావరి అందం, కనుకమాయ, కన్నడలో శివశివ ఎన్నడా నాలిగేకే, తమిళంలో సింధూర పూవే ప్రసిద్ధ పాటలు ఆమె సొంతం.

హృదయ రాగాలు వాట్సాప్ సినిగీతాల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మరొక జానకి అమ్మగారి పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ బైరాంపేట నుంచి సంతోష్, సుప్రియ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆరా చౌరస్ నుంచి రాజు, ఉమా, వంశీ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు.

శ్రోతలు వాట్సాప్ సంగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవేదల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

జానకి గారు తన చిన్నతనంలో నాగస్వర విద్వాన్ పైడిస్వామి దగ్గర కొద్ది రోజులు శిక్షణ తీసుకున్నారు. 1956లో ఆల్ ఇండియా రేడియో లైట్ మ్యూజిక్ లలిత గీతం పోటీలలో 2వ స్థానం బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

కార్యక్రమంలో మరొక జానకి గారు పాడిన పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ గంగస్థాన్ పేస్ టూ నుంచి దీప, మనుత, రచన్, శోభన ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాఠం కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాఠం.

జానకి గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్, డాక్టర్ రాజ్కుమార్తో ఎవర్ గ్రీన్ పాటలు అన్నీ వీరి సొంతం. ఇళయరాజా, హంసలేఖ, జీకే వెంకటేష్ లాంటి సంగీత దర్శకులతో జానకి గారు పనిచేశారు. కార్యక్రమంలో వారు పాడిన పాటనే మరొకటి విందాం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు బూదన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయ్యాన్, అన్విక ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

జానకి అమ్మగారి గొంతులో తల్లి ప్రేమ అయినా ప్రేయసి ప్రేమ అయినా ఒకే అనుభూతి వచ్చేది. 6 దశాబ్దాలుగా కోట్లాది శ్రోతలను ఆకట్టుకున్న దక్షిణాది కోకిల జానకి అమ్మగారు నిన్న మైసూరులో వయోభారంతో కన్నుమూశారు. వారికి ఆకాశవాణి తరపున నివాళులర్పిద్దాం.

కార్యక్రమంలో మరొక జానకి గారు పాడిన పాటను విందాం. పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యామనాంది నుంచి శ్రీరామ హనుమాన్లు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మ, రాణి, అక్షర, కృప, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అంతవరకు ఈ పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 రోజుల గోవా అధ్యయన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించడానికి సెంట్రలైజ్డ్ డాష్బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులను ఆదేశించారు. గాంధీ, నెహ్రూల భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన జవహర్ బాల్మంచ్ 2 రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలు అవలంబించడం ద్వారా రోడ్డు, రైలు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలిపారు. 5 మ్యాచ్ల T20 పురుషుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన 5వది చివరి T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:04. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324052 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ దానితో పాటు మీ పేరుని కూడా జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆ మధ్యకాలంలో విడుదలైన సినిమా పాటలు మీరు వినాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324052 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ లో మొదటగా అర్ధ శతాబ్దం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. లక్ష్మీ ప్రియాంక సాహిత్యానికి రాజా సంగీతం అందించారు. కోరినవారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, జిందం ఉదయ్ కురన్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటని కోరిన వారు చిత్రం ఉపెనా నుంచి నీకన్ను నీలి సముద్రం అనే పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, ఇంకా రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరు కూడా ఇదే మూవీ నుండి పాట అడుగుతున్నారు. ఉపెనా చిత్రం నుంచి జావేద్ అలీ ఆలపించిన పాట శ్రీమణి, సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్, సంగీతం

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సర మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు. అయితే తర్వాతి పాట ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి రాహుల్ సిప్లిప్గంజ్ కాలభైరవ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు రవళి, నాగ నిర్వాణ్, నిక్షిత్, శ్రీనివాస్, స్వాతి, సుష్మ, ప్రశాంత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములకపల్లి. అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింగరావు కూడా ఇదే పాటను వినిపించమని కోరుతున్నారు మీకోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్ కి మీ పాట వివరాలు, మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మ్యాట్ చిత్రం నుంచి భీమ్స్ సిసిరేలియో వరం కీర్త పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. కోరిన శ్రోతలు సీను రావురు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి, దివాకర్ విమల యష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుంచి, కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయ కట్ల వారి కుటుంబ సభ్యులు, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట దసరా చిత్రం నుంచి రామ్ మిరియాలా డే పాడిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎడవల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, వెంకటేష్ నందిపేట నుండి, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, షేక్ సలీం, వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు లేటెస్ట్ హిట్స్. మీకు నచ్చిన లేటెస్ట్ హిట్ సాంగ్ వినాలి అనుకుంటే 0402-23-2408 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి హిట్ సాంగ్స్. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ మొలకలూరు మండలం నుండి గొట్టముకుల విలేజ్ నుండి రాజ్యం లక్ష్మి, అలాగే విష్ణు యాదవ్ సునీల్ రాజ్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుండి కోరుతున్నారు. తర్వాత భూదన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలుగందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవారి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరి కోసం శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ రోజుతో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిర్యాల ఆలపించిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఇదిమీరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. వరంగల్ కాశీముగ్గు నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. కృష్ణక్రాంత్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ సమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ సునీద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫారూక్, మహమ్మద్ సాకిర్, మహమ్మద్ ఫాజిల్, అలాగే పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ కెంపం, వీరు కర్ణాటక రాజ్యం అలగపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట పుష్ప చిత్ర నుంచి మౌనిక యాదవ్ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జాక్రంపల్లి నుంచి రాజేందర్, అరుణ, రాజేశ్వర్, అపర్ణ. నిజామాబాద్ జిల్లా నుంచి నాగూరు నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, బుక్క భిక్షపతి వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత మహాద్యుతి, గీతానగర్ నుండి కోరుతున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్, యాదమ్మ, అఖిల, వీరి కోసం ఈ పాట.

సమయం 10:51. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మణికొండ నుండి లతా, మల్లిక్, అరుణ, భవాని, శేషు. సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అతిథి దేవోభవ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భూపారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్ కు మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావుతో కలిసి ఏలేటి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజు 2 TMCల నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు తెలిపారు. ఆ నీటితో గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీ లోయర్ మినీ మానేరు, మల్లన్న సాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సాగునీటి ఇబ్బందులు తీర్చవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి నిన్ను మనందరినీ వదిలిపెట్టి దివి నుండి భువికెగిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి. ఈరోజు ఆవిడ్ని తలుచుకుంటూ ఆవిడ పాటలతోనే ఆవిడకు నివాళిగా గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకం.

0: ಪಾಪಲ್ಲೆ ನಾವು, ಚಿನ್ನಾರಿ ಪಾಪಲ್ಲೆ ನಾವು.
1: మీరు విన్న ఆ పాట జ్యోతి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. ఆత్రేయ గీతానికి చక్రవర్తి సంగీతం. గుర్తుకొస్తున్నాయి

తెలుగు సినీ సంగీతానికి తన మధుర గాత్రంతో చిరస్మరణీయమైన ఎన్నో పాటలను అందించిన గాన కోకిల ఎస్ జానకి తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక చరిత్ర. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమె 5 దశాబ్దాలకు పైగా 50,000 పాటలు పాడి చిరస్థాయిగా నిలిచారు

వస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయంటున్నారు. ఈరోజు గుర్తుకొస్తున్నాయను ఎస్ జానకి గారి కోసం ప్రత్యేకం. 6 ఏళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు

అది తెలుసుకున్న ముందు ఆవిడ గొంతు మార్చి పాడిన పాటలను మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. సప్తపది చిత్రంలో మీ అందరికీ తెలుసు, గోవుల్ని కళ్ళిన అనే పాటలో చిన్న పిల్లగా పాడారు. అలాగే శ్రీవారి శోభనం సినిమాలో అలక పానుపు ఎక్క నీలా పాటలో వృద్ధురాలిగా పాడారు. ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలియని, అంటే చాలా మందికి కూడా తెలిసి ఉండొచ్చు, ఆ విషయం ఏంటంటే 1980లో నెంజెత్తై కిలత్తై అన్న తమిళ చిత్రాన్ని తెలుగులో మౌన గీతం పేరుతో డబ్ చేశారు. ఆ సినిమాలో పాప పేరు మళ్లీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ 14 ఏళ్ల కుర్రాడిగా

0: పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎస్ జానకి. ఇలా పాడటానికి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.
1: నా కలకేమిటే నీ మొహం ఊరుకో
2: అలక పా.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గళంతో గారడీలు చేయడమే జానకమ్మ ప్రత్యేకత. అది పాటైనా సరే మాటైనా సరే ఇలా గొంతు మార్చటం వెనుక ఓ కథ ఉంది అని చెప్పుకున్నాం కదా. అదేంటంటే, ఒకసారి మద్రాసులో స్టేజ్ మీద పాటలు పాడుతున్నప్పుడు పిల్లలు బోరుగా కూర్చోవటం చూసి వారిని ఉత్సాహపరచడానికి పిల్లల్లాగా పాటలు పాడారట. అది చూసిన ఓ తమిళ నిర్మాత

రసికంద పూణే సినిమాలో ఆరేళ్ల గొంతుతో కన్నా నీయంగే అనే పాట పాడించారట. అది విన్న ఇళయరాజా ఆ పాట నచ్చేసి తన సినిమాల్లో పిల్లల స్వరాలతో పాటలు పాడించారు. అలా ఆమె గొంతులో మిమిక్రీ కూడా కనిపించింది సినీ వర్గాల్లో.

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

0: మీరు విన్న ఆ పాట శ్రీవారికి ప్రేమలేఖ. చిత్రంలోనిది ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి రమేష్ నాయుడు సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి.

ఎలాంటి గుర్తుకొస్తున్నాయి ఎస్ జానకమ్మ గారి ప్రత్యేకం? గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా ఓ పాటను పాడి మెప్పించిన తొలి గాయని జానకమ్మ. చంద్రుడిపై మానవుడు కాలుమోపిన సందర్భంలో రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్ కి 1970 ఏప్రిల్లో మ్యాన్ హ్యాస్ సెట్ హిస్ ఫుట్ ఆన్ ద మూన్ అనే పాటని పివి శ్రీనివాస్ గారితో కలిసి పాడారు.

0: ചണ്ട് നച്ചിന്റെ
1: మీరు విన్న ఆ పాట అభిలాష చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం. గుర్తుకొస్తున్నాయి.

0: మీరు విన్న ఆ పాట సప్తపది చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి కేవి మహాదేవన్ సంగీతం. గుర్తుకొస్తున్నాయి
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. తేనెలూరి స్వరంతో సినీ సంగీత ప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు స్వర సామ్రాజ్యపు రాణి జానకమ్మ. ఆవిడ సినీ సంగీత ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసా? చిన్నప్పుడు కృష్ణుణ్ణి పూజిస్తూ అమ్మ పాడే పాటల్ని వింటూ పెరిగిన జానకి గారు సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 3 ఏట నుండే సంగీత కార్యక్రమాలలో పాల్గొనటం, సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేయడం చేశారు. తమిళంలో తొలి అవకాశం దక్కించుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఎమ్మెల్యే చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన జానకి భాషతో సంబంధం లేకుండా భావాల్ని అవలీలగా పలికించారు.

గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గాయనిగానే కాదు సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి పనిచేశారు. భానుమతి, పేలీల, బి వసంత తర్వాత సంగీత దర్శకత్వం చేసిన గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జానకి. తనలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఉషాకిరణ్ మూవీస్ వారు మౌన పోరాటం చిత్రానికి గాను సంగీత దర్శకురాలిగా ఆవిడికి అవకాశం ఇచ్చారు. అలా సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి గారికి ప్రావీణ్యం ఉంది.

మీరు విన్న ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందర చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం. గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఎస్ జానకి గాత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి భావాన్నైనా తన స్వరంలోనే వినిపించగలగడం. ప్రేమ, ఆనందం, అమాయకత్వం, విషాదం, తల్లి ప్రేమ, భక్తితత్వం ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాల్ని ఆ గళంలో పలికించగల దిట్ట జానకమ్మ. ప్రతి పాటకి తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోసిన గాయని ఆమె. జానకమ్మ పాడిన ఎన్నో పాటలు నేటికి సంగీత ప్రియుల ప్లేలిస్ట్ లో తప్పనిసరిగా ఉంటాయి. అందుకే ఆమె అభిమానుల గుండెల్లో దక్షిణాది గానకోకిల.

మీరు విన్న ఆ పాట లారీ డ్రైవర్. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. జనవిత్తల గీతానికి చక్రవర్తి సంగీతం. గుర్తుకొస్తున్నాయి

చేస్తున్నాయి వింటున్నారు. తన కెరియర్లో 4 జాతీయ పురస్కారాలు, 7 ఉత్తమ గాయని అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకమైన కళయమామణి, అనేక నంది అవార్డుల్ని అందుకున్న ఆవిడ ఇక సెలవు అంటూ అనంత లోకాలకి తరలిపోయినప్పటికీ ఆ గొంతు నాటికి నేటికి ఏనాటికి మనకి వీణలు విందు చేస్తూనే ఉంటుంది, మన మనసుల్ని రాగరంజితం చేస్తూనే ఉంటుంది.

మీరు విన్న ఆ పాట ఆరాధన. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. ఆత్రేయ గీతానికి ఇళయరాజ సంగీతం. వేలాది పాటలతో కోట్లాది హృదయాలను తన గాత్రంతో అలరించిన జానకమ్మ గారికి మరొక్కసారి నివాళులందిస్తోంది వివిధ్ భారతి. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. వయసు మీరని పెద్దవాళ్లకే కాదు, డబ్బు లేక కంటి వైద్యానికి దూరమవుతున్న పేదవాళ్లకి చీకటిని తొలగించుకుని రంగుల లోకాన్ని చూడాలని ఆశపడే చిన్నారులకి ఆ హాస్పిటల్ అంటే ఓ నమ్మకం, అక్కడున్న డాక్టర్ అంటే ఓ ధైర్యం. లక్షల మందిలో వెలుగులు నింపిన ఆ ధైర్యం పేరే డాక్టర్ మాడేకర్ భాస్కర్. మందుల కన్నా ఓ మంచి మాటతో పేషెంట్ జబ్బుని నయం చేయొచ్చు అని నమ్మే వ్యక్తి భాస్కర్ గారు. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్ల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకునేవారు. ఇలా అడిగి తెలుసుకుంటున్నప్పుడే ఆయనకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే, ఎంతో మంది చూపు తగ్గి వైద్య ఖర్చులకు భయపడి హాస్పిటల్ వరకు రాలేకపోతున్నారు అని. ఈ మాట ఆయన్ని ఆలోచింపచేసింది. మరి ఆ తర్వాత ఈ ఆలోచనకు ఆయన ఏం చేశారు అనేది తెలుసుకుందాం. చైతన్య స్ఫూర్తిరావు,

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. డాక్టర్ భాస్కర్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, పేదలకి ఉచితంగా కంటి ఆసుపత్రిని ప్రారంభించాలి అని. తన స్నేహితుడితో ఈ ఆలోచనను షేర్ చేసుకుని భాస్కర్ గారు ఎటు లయన్స్ క్లబ్ మెంబర్ అవటం వలన 1988లో 50 పడకలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ అనే ఉచిత కంటి ఆసుపత్రి సేవా ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అది మొదలుకుని ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల మందికి కంటి వైద్యాన్ని అందిస్తే అందులో 1.5 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. దీనికోసం అప్పటి కలెక్టర్ గారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇచ్చారంట ఈ సేవా ట్రస్ట్ కోసం. మరి ఇంకా మాట్లాడుకుందాం భాస్కర్ గారి స్ఫూర్తిదాయకమైన సేవా దృక్పథం గురించి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఊళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా బస్సుల్ని ఏర్పాటు చేసి అవసరమైన వారిని నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేసి అదే బస్సులో మళ్లీ వాళ్ల ఇంటికి దించేస్తారు. ఇలా వారంలో 3 రోజులు శిబిరాల్ని ఏర్పాటు చేసి కంటికి సంబంధించి ఎలాంటి సమస్య అయినా ఎంత ఖర్చైనా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. ఈ రోజుల్లో మరి ఇలా వైద్యం చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల కంటి సమస్యల కోసం క్యాంపస్ ని నిర్వహిస్తారు, క్యాంప్స్ ని నిర్వహిస్తారు. ఇలా 10,000కు పైగా శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరికో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ భాస్కర్ గారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కొన్ని ట్రస్టుల నుండి ఫండ్స్ తీసుకుని ఈ సేవా ట్రస్ట్ ని రన్ చేస్తున్నారు భాస్కర్ గారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ధీటుగా లేటెస్ట్ వైద్య పరికరాలతో కార్పొరేట్ హాస్పిటల్ కి ఏమాత్రం తీసుకుని విధంగా వైద్యం చేయడమే కాదు, మళ్లీ చూడగలుగుతానా, చూపొస్తుందా, ఇలా ఎన్నో అనుమానాలతో హాస్పిటల్ కి వచ్చే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు డాక్టర్ భాస్కర్. నేత్రజ్యోతి పథకం ద్వారా పెళ్లిరోజు, పుట్టినరోజు లాంటి వేడుకలకి ఒక మంచి పని చేయాలనే ఆలోచన వస్తే డబ్బిచ్చి కూడా మనం పరోక్షంగా సాయం చేయొచ్చు. ఇలాంటి డాక్టర్స్ ని చూసినప్పుడు మనసు సంతోషంతో పొంగిపోతుంది. సాటివారికి సేవ చేయాలనే సంకల్పంతో వెనకడుగు వేయకుండా నడుపుతున్న భాస్కర్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకం.

0: ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన రెండవ భాగంలో మోదీ ఆస్టేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ మూడు దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్ధం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్

0: ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతును అందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: After 2 days, high wind activity likely to continue over these sub-divisions. And if you talk over another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నాం. కార్యక్రమంలో ముందుగా పెద్ద చిత్రానికి మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరులియో సంగీతాన్ని అందించి మధుప్రియతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఖుషి చిత్రం నుండి. సిద్ శ్రీరామ్, చిన్మయ్, మదన్ గానం చేశారు. సేవ నిర్వాణ గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. వినబోతున్న పాట అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ పోల్శెట్టి నూతన మోహన్ గాన్ చేసిన పాట చంద్రబోస్ గీతానికి మిక్కిచిన్మేయర్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట బ్యాండ్ మేళం చిత్రం నుండి. రామ్ రాథోడ్, ఆదిత్య భావరాజు గానం చేశారు. చంద్రబోస్ గీతానికి విజయ్ బుల్ గానం సంగీతం.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా సాయి అభ్యంకర్ పాడిన పాట డూట్ చిత్రం నుండి రామజోగ శాస్త్రి గీతానికి సాయి అభ్యంకర్ సంగీతం. ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు వింటారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. రోడ్లు అభివృద్ధికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రతి శని ఆదివారాలు బస్తీల్లో పర్యటించే కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, వాస్తవ హైదరాబాద్ బస్తీల్లోనే ఉందని అన్నారు. వర్షాకాలం వచ్చినా రోడ్ల మరమ్మతులు చేయలేదని, వీధి లైట్లు వెలగక బస్తీలు చీకటిమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెంటనే స్పందించాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లుగా వస్తున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అంతకుముందు కాచిగూడలో కిషన్ రెడ్డికి మహిళలు కార్యకర్తలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఆయన ఒక స్థానిక టిఫిన్ సెంటర్లో ఆగి ప్రజలతో ముచ్చటిస్తూ టీ తాగారు. అనంతరం తన టీ బిల్లును స్వయంగా ఫోన్ పే ద్వారా చెల్లించి సామాన్యుడిలాగా ప్రజల మనసును గెలుచుకున్నారు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 30 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటే వేల కోట్ల రూపాయలతో వాటిని ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పడిన కమిటీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని గతంలోనే వ్యతిరేకించిన వారు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా సాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్పష్టం చేసింది. అమరజ్యోతి స్మారక ప్రాంగణంలో నిన్న తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులతో కమిటీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఉద్యమం నాటి పరిస్థితులను పంచుకున్నారు. ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు, ఇళ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్లో అర్హులైన ఓటర్లందరి పేర్లు బీఎల్ఓలు నమోదు చేయించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ దేశంలో ఎప్పుడైతే ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు సమగ్రంగా చేసే కార్యం జరిగిందో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఒక ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం.
0: డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క దిశానిర్దేశంలో ప్రణాళిక శాఖ టీజీ మ్యాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై శిక్షణ అందిస్తారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలను చేరవేయడం, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180 పైగా ఏఐ స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మునుగోడు రోడ్డు పరిధిలో సుమారు 76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో నకరేకలు వెనుకబాటు గురైందని, తమ ప్రభుత్వ హయాంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. బీబీనగర్ నడికుడి మార్గంలో డబుల్ ట్రాక్ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఎస్ జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్,

0: మధుర గారంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన అపూర్వ గాయనిజానకి అని కొనియాడారు. మరోవైపు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం ఎంతో విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలపించిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాలలో నిన్న రాత్రి కార్డన్ సర్చ్ నిర్వహించిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
1: తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికీ ఒక కరెక్ట్ దారి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది.
0: వరి పంట కంటే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు తాట్ల లక్ష్మీ నర్సయ్య చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య,
2: నేను 4 ఎకరాలు పెట్టా, 200 మొక్కలు పెట్టినా. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలి వానలకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. చాలా బాగుంది. 1 టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయము. దీని వైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది.
0: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే జంతు వధశాలలో కాకుండా సొంత పశువుల పాకలో అపరిశుభ్ర వాతావరణంలో జబ్బుపడిన గొర్రెల మేకలను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తూ విక్రయిస్తున్న వ్యాపారిపై జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ 1 లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఈ రోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన వ్యాపారికి జరిమానా విధించారు. రైతు డిస్కామ్ ఏర్పాటుకు రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 4 నెలల్లోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. 3 నెలల్లోగా సమగ్ర వ్యాపార ప్రణాళిక సమర్పించాలని కూడా సూచించింది. 6 హత్యల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్ రాజ్ కుమార్ అచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. నిందితుడు అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించే వారికి ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. సమాచారాన్ని 8712665324 అనే నంబర్లో చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. 8712665324 అనే ఫోన్ నంబర్కి సమాచారం అందించాలి. అభయహస్తం పథకం కింద ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష అర్హత సాధించిన వారు తెలంగాణ ప్రాంతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి సంస్థ సూచించింది. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుపుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షార్ట్ టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మీకు తెలిసిన నెంబర్ అయినప్పటికీ మరొకసారి కొత్త వారి కోసం మేము అడిగిన ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలని హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 0852 నెంబర్కి వాట్సప్ ద్వారా సందేశాన్ని పంపించవచ్చు. షో టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

షార్ట్ టైం కార్యక్రమం వింటున్నాం మనం. షార్ట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ నేను ముందుగా అడిగే ప్రశ్న ఏంటి అంటే, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ప్రశ్న మీకోసం మరొకసారి, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి, 0402324085.

కార్యక్రమంలో ముందుగా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న రమణ గోగుల పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అని. మరి సరైన సమాధానాన్ని పంపించారు పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ, నాయక్ చెంచల్గూడ నుండి, గజ్వేల్ నుండి వెంకటేష్ సుగుణ, రాంప్రసాద్ రామచరణ్, నర్సంపేట నుండి బాలకృష్ణ, కొత్తపల్లి నుండి భూమన్న, సరస్వతి నగర్ ఆదిలాబాద్ నుండి వీరు, శ్రీనివాసరావు కోదాడ నుండి, దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుండి, శాస్త్రి ఉమా కార్తిక్ పంజాగుట్టి నుండి, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, రాజన సిరిసిల్ల రుద్రవరం నుండి నర్సింగ్, కల్వకుర్తి నుండి కళ్యాణ్, భూదాన్ పోచంపురం నుండి మార్కండేయ అనిత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రూప, ఇంకా అప్పలరాజు పెరహ నుండి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మరి నుండి, వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, ఇంకా బుచ్చయ్య తరాలపల్లి నుండి, వరంగల్ ఎల్వీ నగర్ నుండి, ఊర్మిళ సతీష్, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, సంతోష్ బెంగళూరు నుండి, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలా మంది రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు. ఉప్పల్ నుండి యశస్వీ, శాలిని, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, మంచిర్యాల నుండి చంద్రముగ్లి పద్మారాణి, అక్షర కృప, ఇంకా భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మల నుండి, అజయ్ కుమార్ పావని, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సరిత ఫ్రమ్ నిజాంపేట నుండి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బౌరంపేట నుండి సంతోష సుప్రియ, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, పంతాడి శ్రీనివాస్ మోరిపల్లి నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఇంకా వెంకట్రెడ్డి లక్కవరం నుండి, మధుకర్ నందిపేట నుండి, వీరంతా సరైన సమాధానాన్ని పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుండి భాస్కర్ సరైన ఆన్సర్ ఏంటంటే 4 సినిమాలు వచ్చాయి. 4 సినిమాలు ఏంటంటే తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం.

వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. మరి షో టైమ్ లో నేను మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, ఇది మూవీస్ కి సంబంధించి అయితే కాదు, జనరల్ నాలెడ్జ్ అనమాట, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు?

లో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని. మరి దీనికి సరైన సమాధానాన్ని పంపించేశారు తిలక్నగర్ నుండి మానస, అనిత గజ్వెల్ నుండి ఉప్పల్ నుండి శివపార్వతి, నిజామాబాద్ విక్లీ బజార్ నుండి యశోద మురహరి, సికింద్రాబాద్ నుండి రమణి సుబ్బారావు, సుస్మిత హనూజీపేట నుండి హర్షిణి, ఆదిలాబాద్ నుండి నర్కట్పల్లి నెమ్మర నుండి వెంకటేశం, హేమలత, ఆధుని ఆర్మూరు నుండి రాధా, పడన నుండి అప్పలరాజు, మధుకర్, నందిపేట నుండి భూదాన్ పోచంపల్లి నుండి మార్కండే అనిత, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి నర్సంపేట నుండి బాలకృష్ణ, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వెంకటేష్ పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి ఇంకా శ్యామ్లాల్ జానకంపేట నుండి, చోడవరపు సాయమన్విత్ గీతానగర్ నుండి పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ రూప, రీతు, ఇంకా నారపల్లి నుండి అవినాష్, ఉప్పల్ నుండి యశస్వీ, శాలిని రంగారావు, బోడుప్పల్ నుండి విజయకుమార్, చందానగర్ నుండి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఇంకా భవిన్ ఫ్రమ్ నిజాంపేట నుండి, నెమ్మది నుండి అజయ్ కుమార్ పావని, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, పాలెంపూలే

0: ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి బబ్లు రేణుక, దుబాయ్ నుండి రేణుక గోపరాజు, కడప నుండి సూర్యప్రశాంత్, ఉప్పల్ నుండి రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్, బబ్లు రేణుక వీరంతా పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. బుచ్చయ్య తరాలపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ్, కరాజీగూడ ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్ పద్మావతి వీరంతా పంపించారు. ఇంకా చాలా మెసేజెస్ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగాను. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆంథోనీ ఆల్బనీస్.
1: సెంచరీలు కొట్టి వయస్సు మాది, హండ్రెడ్లు దాటి మనస్సు మాది.

షో టైంలో మూడో ప్రశ్న కూడా నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగేస్తున్నాను. మూడో ప్రశ్న ఏంటి అంటే, లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

మూడవ ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మోరపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, ఇంకా ఉప్పల్ నుండి యశశ్రీ, శాలిని, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి కీర్తి రాజ్కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి నార్కట్పల్లి నెమ్మర నుండి అజయ్ కుమార్, పావని బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఇంకా భూదాన్ పోచంపల నుండి మార్కండేయ అనిత, నిజాంపేట నుండి గణేష్ వేదపతి, నందిపేట నుండి వెంకటేష్, రేణుకా గోపరాజు కడప నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రూప, అంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ, సుమన్ శిరీష కిస్మత్పూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉప్పల్ నుండి కౌశిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా బల్కంపేట నుండి రాము, శంకర్ భీమ్గల్ నుండి, గీతానగర్ నుండి రమాదేవి, నెమ్మల నుండి వెంకటేశం హేమలత, మధుకర్ నందిపేట నుండి, పెడన నుండి అప్పలరాజు, ఆర్మూరు నుండి వేణుమాధవ్ రాధ, ఉప్పల్ నుండి శివపార్వతి, గజ్వేల్ నుండి అనిత, తిలక్ నగర్ నుండి మానస, ప్రొదటూరు నుండి దస్తగిరి సంధ్య, బాలకృష్ణ నర్సంపేట నుండి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ సమాధానం ఏంటంటే మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి.

0: మీరు ఇంతవరకు షో టైం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఇంగ్లీష్లో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలలో నేను మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఇంగ్లీష్లో వార్తలు.

మీరు విన్న ఆ పాట ప్రేమ కథ. చిత్రంలోనిది రాజేష్ అనురాధ శ్రీరామ్ గానం చేశారు. సిరివేనల గీతానికి సందీప్ చౌతా సంగీతం. శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. పనిచేయడం అంటే ఓ సరదా ఆమెకి, అలసటంటే ఎరగని స్త్రీ శక్తికి ఓ రోజు విసుగొచ్చింది. చేసే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి తనకసలు ఏం కావాలి అనే ప్రశ్న వేసుకుంది. అప్పుడే ఆమెకి ఓ దారి కనిపించింది. ఆ దారిలో వెళ్తాను అంటే వద్దమ్మా, గౌరవం ఉండదు, సవాళ్లతో కూడుకున్న పని, ఆ తర్వాత బాధపడతావు, వద్దు అని తల్లి వారించినా సరే తను ఆ దారినే ఎంచుకుంది. ఇంతకీ ఎవరామే, తను ఎన్నుకున్న దారేంటి? మాట్లాడుకుందాం శక్తి సిరిలో.

శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. చిన్నప్పుడు తండ్రి కళను పరిచయం చేశారట. కళలు నాటకాలు వంటి వినోదం లేకపోతే జనాలు ఎలా రిలీఫ్ అవుతారు అనుకుందట. తండ్రి ఓ గాయకుడు, పాటలు పాడి బాణీలు కట్టేవారు. మన ఆల్ ఇండియా రేడియోలోనే పనిచేశారట. అంతేకాదు ఎఫ్ఎం భారత్కి రావటంలో తండ్రి కమల్ గుప్తా పాత్ర కూడా ఉందట. చిన్నప్పటి నుండి తండ్రితో రేడియో స్టేషన్కి వెళ్లి చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో పాల్గొని కొద్ది కొద్దిగా డబ్బుల్ని సంపాదించారు.

చదువుకునే రోజుల్లోనే డాన్స్, పాశ్చాత్య నృత్య రీతులు, నాటకాలు, డిబెట్టింగ్ ఇలా ప్రతి దాంట్లోనూ తనకు టాలెంట్ ఉంది. అయినా కూడా ఇదంతా కాదని నటననే ఎంచుకుంది. మరి ఆమె ఎవరు? ఆమె ఎవరంటే ఆమె పేరు సయానీ గుప్తా. ఈరోజు శక్తిశీలలో ఈ స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి వింటున్నారు. బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగిగా పనిచేసే తల్లి కూతుర్ని నటన వైపు వద్దని చాలాసార్లు వారించిందట. అయినా వినకుండా తల్లినే ఎలాగోలా ఒప్పించి పూణేలోని ఎఫ్ఐటిటి నుండి థియేటర్

శక్తిశీలి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కోల్కతాలో పుట్టి పెరిగిన సయాని గుప్తా అలా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాక ఎన్నో అవకాశాలని దక్కించుకుంటూ వస్తోంది. తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం మార్గరిటా విత్ ఎస్ట్రా, ఇందులో కానుం పాత్ర. తను పోషించిన పాత్రలన్నీ కూడా సవాళ్లతో కూడుకున్నవే. నిజ జీవిత కథల్ని కళ్ల ముందుకి తెస్తూ ఉంటారు. సహజ

హీరోయిన్గా నటిస్తారు. కాబట్టి ద హంగ్రీ పార్చ్లిచెస్ సినిమాలో సయాని గుప్తకి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేకాదు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, టెంపురా ఫిల్మ్ ఫెస్టివల్, IFFLA వంటి చోట్ల ప్రదర్శితమయ్యాయి కూడా. ఇంకా మాట్లాడుకుందాం నటి సయాని గురించి, తను సాధించిన అరుదైన గొప్పతనం గురించి శక్తి సిరీలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. నటిగానే కాకుండా ఆర్టికల్ 15 ఫోర్ మోర్ షూట్స్ ప్లీజ్ లో పాటలు కూడా పాడారు. ఏసీఏఏ దక్షిణాసియా సంస్కృతి, కళలు, నాయకత్వం వివిధ అంశాల్లో ప్రభావం చూపిన వ్యక్తుల్ని ఎంపిక చేసి వారు చూపిన ప్రతిభకు గుర్తుగా పురస్కారాల్ని అందజేస్తుంది. అలా ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది సయానిగు.

శక్తిశీలి వింటున్నారు. ఇంతకి ఎస్ఎస్ఏ అందించిన అరుదైన గౌరవం ఏంటి? ఏంటంటే, సయానీ ప్రతిభకు గుర్తుగానే హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ వారు హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేశారు. తను పూణేలో ఎఫ్టీఐఏలో చదువుకునేటప్పుడే డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, డిజైనింగ్, ఎడిటింగ్ ఇలా ఎన్నో అంశాల్లో సీనియర్లకు హెల్ప్ చేసేవారట. అలా డైరెక్టర్ అవ్వాలనే కోరిక కూడా తనలో బలంగా నాటుకుపోయింది. సయానీ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం శక్తి సిరిలో.

శక్తిశీలి వింటున్నారు. నిజానికి డైరెక్టర్ కావటం అన్నది తన 17 ఏళ్ల కళ. దాన్ని కూడా నిజం చేసుకున్నారు సయాని. ఆస్మాని పేరుతో షార్ట్ ఫిల్మ్ ని కూడా తీశారు. దీనికోసం స్వయంగా కథని రాయటమే కాదు నిర్మించారు కూడా. ఆ షార్ట్ ఫిల్మ్ వరల్డ్ ఫెస్ట్, హూస్టన్ ఇంటర్నేషనల్, ఇంకా మీమ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడింది. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటమే కాదు ఎన్నో అవార్డుల్ని కూడా అందుకున్నారు చాలా తక్కువ టైంలోనే.

శక్తిశీలి వింటున్నారు. ఇలా నటిగా, డైరెక్టర్గా, రచయితగా, నిర్మాతగా ఎన్నో శాఖల్లో తన ప్రతిభను చాటుకుని విజయాన్ని అందుకున్న సయాని భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన వారిలో ఒకరు. గెలుపును చూసి పొంగిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని కఠినంగా విమర్శించుకుంటూనే ఉండాలి, అప్పుడే మనలో క్రియేటివిటీ బయటకొస్తుందని చెప్పే సయాని గుప్తా ఎందరికో ఆదర్శం, అభినందనీయం.

0: ആകാശവാണി വിവിധ
1: ആകുപച്ചని కోరికలు నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.
2: ఒరే ఒరే రాఘవ, బాలొస్తోంది రా, దిగో చెట్టు దిగరా, తోటవాడు వచ్చేస్తాడు రా.
3: నాకు కాయలు కొద్దాం అనుకున్నాను చంద్ర, తక్కువని చాకు పెట్టి గట్టిగా లాగాను లేదు, గెల మొత్తం పడింది. ఎవరు గొడవ చేయదు
2: బాబోయ్, చీకటి పడిపోయిందిరా, మా అమ్మ తిడుతుంది, నాన్న కూడాను.
3: నాన్న ఎవర్రా, నాన్న కదూ, ఇక్కడే కూర్చుని లేడు. లేకపోతే కొబ్బరి చెట్టు ఎక్కించింది నువ్వు, గెలపడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేవేనా? చెట్లు మాక చంపేస్తాను, అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పోండి. పెద్ద బావ పొండరా, పొండి పొండి పొండి.
4: ఓరి సన్నాసి విధవా, ఇక్కడ కుర్ర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా? అది అర్జెంటుగా
3: బావా, వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బాబా, తడిసిపోతాం.
4: పూరాగా తడిసి కాదు, ములిగి చచ్చాంలే, తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి, ఇంకెంత తడవకుండా అయింది. మీ నాన్న చచ్చిపోయాడు.
3: చచ్చిపోయాడా బాబా? భయం వేస్తుంది బాబా, రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని, వచ్చేస్తాడని అమ్మ చెప్పింది.
4: యాక్సిడెంటే మనకి.
3: పరిగెత్తకు,
5: నేను వస్తున్నాను.

0: వెంకటరామయ్య తాతగారు ఉన్నారు, అన్నయ్య గారు జగపతి ఉన్నారు, కుర్రాడైనా రాఘవుడున్నాడు. ఎన్ని చిక్కులొచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12వ రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది.
1: అలా అనుకుంటే ఎలాగ తమ్ముడు గారు? మామయ్య గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అత్యంతరంగా చనిపోతారని కలగన్నావా? పేకాటలో 2 రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి? అయ్యయ్యో ఘోరకలి.
2: నలుగురు కూతురులను కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పట్టీకి పులి అనిపించుకుని ఈ కుర్రవెధవ రాఘవుణ్ణి అనాథన చేసి వెళ్ళిపోయాడు బాబు మీ మామగారు. ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సావు బాధ కంటే వ్యవహారాలే ముఖ్యం.
0: తప్ప తాతగారు, దుఃఖం దిగమింగుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పచెప్పకపోయినా బాధ లేదు, గాని అప్పులు అంతగట్టకూడదు కదా.
2: ఆయన కామేశం, చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు, సంతోషం.
1: తాతగారు ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునివ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
0: మరిద్దరి తర్వాత అల్లుళ్లకు సమస్యలు లేవండి. వారు హాయిగా ఒకరు ఇంజనీరు ఒకరు డాక్టరు, లక్షలు ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్లిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కరకొస్తుందో పడదొస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే, అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్నీ మనకే.
2: బాబు మీరు ఉభయలు విషయానికి వస్తారా?
0: రాక తప్పదు. మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు. పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి. సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుస కన్నా ప్రస్తావించి ఉండొచ్చు, ఆయన తర్వాత కనుక్కోవచ్చులేండి.
2: కామేశం బాబు, పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యత వహించవు. దానికేం తెలీదు, తెలిసిందేదో నాకే తెలుసు.
1: మరి ఇంకా సమస్య లేదు. మా మామగారు చేబదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాణ్ణి కాను. కాస్తో కూస్తో అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 125,000 పైచిలుకు తేలింది.
0: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నాను. జగపతి అన్నగారికే కాదు నాకు 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు. ఇహ దానాలని ధర్మాలని గుళ్ళని గోపురాలని ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు. ధర్మకర్త అంటే గుర్తొచ్చింది, గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరి మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు తప్పులు తీర్చేస్తున్నట్టు ఆయన
2: రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయచ్చు. చూడండి, రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
1: మాట అంటే పోయేది కాదు తాతగారు, అబద్ధాలు మా వంశంలో లేవు.
2: అబద్ధాలు వంశాల్లో ఉండవని ఆయన ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి.
0: అరే వీడేడి రాఘవుడు, మీరుంటే చాలండి, మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా, ఏం చేద్దామో చెప్పండి.
3: ఎవరది చీకట్లో? ఆగు, ఏంటి రాఘవ? అమ్మో తప్పు కదూ, గోదాట్లో దూకేద్దామని ఇంటికి పద. ఇంటర్ చదువుకొచ్చాం, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనైనా దుఃఖం కష్టం అవమానం వీటిని తట్టుకుని నువ్వు లోకంలో బతకాలి, అవసరమైతే కొట్టుకు తిని బతకాలి, ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పిరికి చావు చావకూడదు నాన్న. నేనున్నాను, నీ కష్టం ఏమిటో నాతో చెప్పు. అమ్మని మీరనొచ్చా? మా ఇల్లు నాది కాదు, మీది కూడా. పదా

0: ఎవరండి, ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా?
2: మాట మాట మాట మాట మాట.
1: ఆఘవ్ గాని ఇక్కడికి వచ్చాడా?
0: ఏమో నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబావ గారు వచ్చి రాఘోగాడున్నాడా అని అడిగారే.
3: నువ్వు చెప్పలేదు కదా.
0: వద్దన్నావు కమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు.
3: సరే, నేను మాట్లాడతాలే.
4: దండాలు అల్లుడు గారు, ఏమో ఇలా వచ్చారు?
1: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాట కదా, తీసుకువెళ్దామని వచ్చాను.
4: రాఘవ ఇక్కడ లేడు.
1: ఎవరింటికి పంపించావు?
4: మీ ఆవిడి గారింటికి.
1: ఏ ఒళ్ళెలాగుంది?
4: ఇక మీరు వెళ్ళొచ్చు.
1: వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సినవి, తీసుకు వెళ్ళవలసిన వారిని తీసుకునే వెళ్తాను.
4: అది మీ వల్ల కాదు.
1: అమృతం నీ వినాశనం చేతిలో తెచ్చుకుంటున్నావు. కొంప కూల్చేస్తా.

0: అమ్మా, రాఘవుడు నీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరడుతలకు తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మా,
1: ఎక్కడికి వెళ్ళాడే బిచ్చమహ, ఎందుకు వెళ్ళనిచ్చావే?
0: వాడిని ఏం చేస్తారో ఏమో. ఈశ్వర, నేనేం చేసేది?

హలో విఠల్ గారేనా? నేను శ్యామ్ చందుని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అదే, మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో నో నో నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: Neutralism, or perhaps caste also.
1: Wonderful. You are from Antra?
0: No, sir. I was.
2: Ah. నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకయ్యా బాబు? నేను తెలుగు వాణ్ణే. చామర్తి చంద్రరామన్ వల్ల శ్యామ్ చంద్రన్ అయిపోయాను. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి గ్రాడ్యుయేషన్ చేసావా?
0: అవును సార్. మీరు తెలుగు వారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడేనేమో, మన్నించండి.
2: విసురంటే గుర్తొచ్చింది
0: సార్,
2: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
0: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకుని వాళ్లే వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అని ఊత పదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
2: ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది?
0: ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాను. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈపాటి మనిషిని చేసి నిలబెట్టారు. He is my friend, philosopher, and forever he is my guide.
2: Avesham, akrosham, adarsham, anni nilo unnai, Mr. Raghav.
0: Sir.
2: Paiki ravalante mutyam 3 sutralu gurtunchuko.
0: Cheppandi sir.
2: Vyaparamlo avishapadam mane. Priti manushini vyavaharanni baaga anumanichu.
0: Sir.
2: Nidaninchi ninnayichu. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాళ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నాకు ఎంత వయసు కొడుకున్నా ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడిని తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో 4 ఉండాలి, పక్కన ఫోన్ ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
0: సార్.
2: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
0: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
2: ఇచ్చాను నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్. మెళుకువలు ఎరిగి బతికావో పెరిగావన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ బీ యాజ్ యూ ప్రామిస్డ్.
0: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజు నన్ను కట్టెలా విడిచి వెళ్ళిపోయాను నాన్న. రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ కాడికి వచ్చింది. ఇలా అనాథ బతికైపోయిందనుకోలేదు నాన్న. నాది
1: పార్వతి, పిల్లాడి కోసం వచ్చిన ఒక చేయని లాభం చెప్పమ్మా. నా మాట విని భూపికి పట్టు. రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతాడమ్మా. ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు కారే, ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు అమ్మా. నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా, ఏడేళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా కనక, మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నారు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
0: కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేనన్నా. ఈ అమ్మకాలు అప్పులు నాకేం అర్థం కావటం లేదు నాన్న. మనసు చచ్చి బతుకుతున్నాను.
1: పుచ్చినట్టు బతుకు, చచ్చిన మొగుణ్ణి తలుచుకు ఏడవడానికి బతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చిదంటే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే ఆంగ్వర బస్సు దొరకదు, వస్తా.
0: మంచిది నాన్న. గుట్లో దీపం పెట్టించారు. సౌరం ఎంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: Thank you. Thank you.
1: Raghava.
0: Yes.
1: Meet Mr. Sundararajan.
0: Oh.
1: A brilliant boy.
0: Yes, sir.
1: Sundararajan, meet my son-in-law. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
2: 8 ఏళ్ళు సార్.
1: దట్స్ మెటీరియల్. విద్యను నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దూచేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏరు కోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను అల్లుడిని.

అడుగు, మా విఠలి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందర్రాజన్ తెగలేదండి డాడీ.
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్?
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వర్రీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులాగవు.
1: వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా అవతల ఆ వైపున, జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు.
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అయ్యేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెబుతాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసిడి కనిపించడు. మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్లే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చాదస్తం అయితే ఎలా కాని.
1: చాదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
0: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్.
1: బాయ్.
2: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగ డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
2: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, 2 కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందురు కానీ సార్. ఈ ఎండలో తిరగడం
1: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం లే, మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
2: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
2: అలాగే సార్.
1: అమృతవల్లి, ఆహా, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా మెరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది?
3: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట, ఆ పేర్లు నాకు రావు. వారు మీ పెద్దబావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969లో కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరికి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి. అనుబంధంగా మిగిలినవి ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
0: చంద్ర
3: ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటే కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలం మాట్లాడుకోవచ్చు.
0: అమ్మ కాలం చేశాను. అమృతవల్లి మిగిలింది. ఎప్పటి వా జ్ఞాపకాలు! ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి! అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది! అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి! ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్ళల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి! అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి! పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు, ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు!

0: Sar.
1: Sar.
2: ఎవరు?
1: ఓ దాస.
0: అవును సార్, ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
1: మరే అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటి అలా పరాగ్గా ఉన్నారు?
1: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
1: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
1: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావాలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏం నిన్ను

0: తెలిసే అవకాశం లేదు.
1: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
0: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీరనిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
1: మీ ఇష్టం. కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
0: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
1: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
0: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది. ఏమంటావు?
1: చాలండి, నేర్చుకుపోయారు.

0: ఇదే కదా ఇల్లు, ఇదే, ఏమీ మారలేదు.
1: వచ్చే వచ్చే.
2: ఎవరది
0: నువ్వు?
2: లోనకరాండి.
0: నువ్వు చంద్రవదన కదూ?
2: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరో పోల్చుకో చూద్దాం.
2: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను నేను రాఘవనే.
2: రాఘవా, అమ్మా అమ్మా, రాఘవచ్చారే.
0: చంద్ర రే, ఏమిటే రే, వచ్చాడు రాఘవ గారు.
2: ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పదా అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసాను. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
2: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
3: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
3: రాఘవే.
0: అమ్మా.

0: వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
0: ఉత్తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివే వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
0: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చనువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
1: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు, మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
0: నాయనే, మా రాఘవుడే.
1: నీ రాఘవుడినేనమ్మా.
2: నాన్న అన్నం తిన్నావా?
1: తింటాలే అమ్మా, నువ్వు అలా కూర్చో, ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
2: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
1: 10 రోజులు ఉంటా చాలా. అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
2: అలాగే నాన్న, అలాగే.

0: బాబాయ్ బాబు కామేశం గారే, ఓర్ జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి. నోకరాజా కొబ్బరి బొండాలు కొట్టించే.
1: అబ్బే ఏం వద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
2: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట.
3: చిన్న శ్రేణికి ఇసిరాను అంతే.
0: ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు గుద్ది అనుకున్నాను.
4: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
1: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచెడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
4: హైదరాబాదు ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
0: అవును, మనకీ తెలుసు,
1: బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు.
4: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు. అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు ఏడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
1: అక్కడే చిన్న మెలికి ఉంది. మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
3: కామేశం గారు అంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగే ఓడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు.
0: చిన్న పరాశికం అంతే.
1: అమ్మమ్మమ్మమ్మ అంత మాట వద్దు. మనం శత్రువులు ఏమిటి, ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు.
0: సర్లేవయ్యా బాబు చెప్పండి.
4: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు గిక్టరీలు షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
3: వాడెవడు, మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
1: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
3: అప్పుడెప్పుడు పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు?
4: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్ళగిస్తున్నాడు.
0: శాబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి స్వార్జితం కాదు గనక
3: అడు గొడవెడితే సిక్కేనే.
1: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని

0: మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోను, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి. తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రికమందీసం, పులిని మేకని పాలు తాగించినట్టు చేశాని అనుకో, ఆ మృతువాలి గొడవ తీర్చేస్తావా?
1: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుంది ఏమిటి?
0: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గోరా, జగపతి గారికి కూడా పొర్రపేం చేశావే. ఇదిగా ఇందువల్ల నాకే తొరిగేది.
2: ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ల పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం ఎలా ఉంది.
0: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
1: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
0: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు. ఓరు నోకరాజో, ఐగాల్ని ఇద్దరిని బండి కట్టి ఇంటికి అడిదించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, డెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్రాజ్ గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయింది. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చూస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఆయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో రాక్షసుడు, అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయము చేస్తాను. చూద్దాం, తొందరే ఉంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ మొసలి సరస్సుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరూ కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ళ నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం, అంతే. ఎలా ఉంటుంది కథ?
2: బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
4: రాఘవా.
1: ఏమ్మా?
4: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
0: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
1: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
0: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
1: అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
4: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
1: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
4: రాఘవా, ఒరే రాఘవుడు.
1: చంద్ర,
0: ఓ మీరా?
3: అవునమ్మా, మేమే. రాఘవుడు?
1: ఎవరా రాఘవుడు?
2: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
3: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు. అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
1: కూర్చోండి, చూడండి. ఇచ్చి పుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
3: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం.
5: నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదని ఇంటో దిగిన ముసలాయన
3: ధర్మాజీరావు కొడుకంట.
5: తోడళ్ళిద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట.
3: ఇది బాగానే ఉంది.
5: ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్.
3: ఉండు ఒకసారి, బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ప్యాట్రీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆ పొజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరెదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఏటోటి చెయ్యాలా? సేద్దరి

0: అది గది అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
1: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పెళ్ళాన్ని పిల్లదాన్ని అట్టుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో పది ఇటో అటు.
1: ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టు పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
0: అలాగే సంతోషం.
4: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
5: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
4: ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
5: అవును మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో మూడు సూత్రాలు చెప్పారట.
4: ఏమిటో అవి?
5: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట.
4: డాడీ చాలా జాగ్రత్త మనిషి అమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
2: ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నానరా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
6: నాయన్నాయన, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
2: అవునమ్మా.
6: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
2: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలనుంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలనుంది. భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలనుంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగిలించుకొని హాదమరుచి నిద్రపోవాలనుందమ్మా.

మీరింతవరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, శ్రీరామోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్ రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5 గంటలు.

0: వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మేఘ సందేశం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మనసున్న మహారాజు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మోహన్ రావుపేట నుండి అడ్లగట్ట రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయ్, రవి, మానస, సమృద్ధ, గోదావరి, పూజిత, నవీన్, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీర్, శ్రీశాంత్ మరి వీరందరి కొరకుపై ఈ పాట విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీంవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాత పాట వెంకి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

మొదలు విన్న ఆ పాట శక్తి చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీంవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మూతబిందు, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట శ్రీమంతుడు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, వలాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: తాతయ్య, ఇది ఏం మొక్క?
6: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
5: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
6: ఎందుకు?
5: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
6: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
5: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
9: హ్యాపీ యానివర్సరీ డియర్.
10: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
9: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
10: ఏమీ కాలేదనే కదా నా బాధ.
9: అంటే
10: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
9: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
10: సంప్రదించండి.
9: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 0846225334.
11: ఇప్పుడు విన్నాం లలిత గీతం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం లలిత సంగీత కార్యక్రమం. ఇప్పుడు విందాం మరో లలిత గీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45. సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట 18 పేజెస్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆ పాట ఉప్పెన చిత్రంలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శశి చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మారపూరి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సుమారు 275 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
1: ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు గాని విద్యార్థులకు గాని యువతకు గాని గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ.
0: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని అన్నారు.
2: స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. ప్రధానమంత్రి మోదీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో విమర్శించారు. ఎన్డీఎస్ఎస్ సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 ప్రధాన రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 320 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యానిటీ మోడల్ హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారి నిర్మాణం పనులకు రేపు రాష్ట మంత్రులు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరై పైలను ఆవిష్కరిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుపాటి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులు సంబంధిత అంశాలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించనున్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు 13వ తేదీన అన్ని జిల్లాల్లో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల సుమారు 133,695 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి ఏంజెలా అల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 20వ తేదీన అందజేస్తారు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని సూచించారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాత్రలు వేయించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్ర వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 59 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే 510 అడుగుల వద్ద నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికను కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే ఈరోజు పరిశీలించారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. మైసూరులో నిన్న గుడ్డెపోటుతో మృతి చెందిన గానా కోకిల ఎస్ జానకి బాల్యం రాజన్న సిరిసిల జిల్లా సిరిసిల పట్టణంలోనే సాగింది. 1945 ప్రాంతంలో ఆమె సిరిసిలలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా సిరిసిల కార్మిక క్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత ఉనమాలు నేర్చుకున్నారు. ఆమె బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడి స్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. 9 వయసులోనే సిరిసిలలో మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి జానకి పాట పాడారు. తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002 గాయని జానకి సిరిసిలకు వచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బాల్య స్మృతులు నెమరవేసుకున్న ఘటనను స్థానికులు చర్చించుకుంటున్నారు.
3: నాకు 3-4 ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడి నుంచి 2 బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలు అన్ని పాడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమనే వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట.
0: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు జిల్లాలోని వలిగొండ మండలం నాగారం గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని కుంటల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల జిల్లా సిరిసిల సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 130 లక్షల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ది పనులకు ఆదేశ్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడి ముక్కులు చెల్లించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతలు తదితర అర్జిత పూజల్లో కూడా ఈరోజు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదురహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈ రోజు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ విషయం తెలియజేశారు. పట్టంచెర్లో జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మాట్లాడారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ సూచించారు. మంత్రి ఈరోజు ఆంధోళ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయకోడ మండలాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్దరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: शिलान्यासं च कृतवान्। अस्मिन् अवसरे सः एक पेड़ मा के नाम इत्यभियानस्यान्तर्गतं विशालं वृक्षारोपणाभियानं प्रारब्धवान्, यस्मिन् अद्य तस्य लोकसभामण्डले गांधीनगरे 25 लक्षाधिकैककोट्यधिकाः वृक्षाः रोपिताः। सभां संबोधयन् श्रीशाहः 29,000 निर्वाचनपर्यन्तं निर्वाचनक्षेत्रस्य हरितावरणं 20% यावत् वर्धयितुं दीर्घकालीन पर्यावरण मार्गचित्रम् अधोरेखितवान्। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। राष्ट्रपतिः द्रौपदी मुर्मू इत्येषा पार्श्वगायिकायाः एस जानकी अम्मा इत्यस्याः मृत्योः विषये शोकं प्रकटितवती। सामाजिकान्तर्जालीये पटले राष्ट्रपतिः अवदत् यत् देशे संगीतस्य एकं प्रतीकं नष्टम् अभवदिति। वियतनाम देशस्य भारतीय दूतावासः अद्य सूचितवान् यत् वियतनाम देशस्य फुक्वोक द्वीपस्य समीपे ह्यः नौकायान पलायने मृतानां 15 भारतीय नागरिकाणां मृतशरीराणि वियतनाम देशस्य होचिमिन्ह नगरं प्रति प्रेष्यन्ते। एकस्मिन् सामाजिक माध्यम प्रसारे दूतावासः अवदत् यत् तत्र आवश्यक औपचारिकतानां समाप्तेः अनन्तरं मृतशरीराणि यथाशीघ्रं भारतं प्रति प्रेष्यन्ते। दूतावासः वाणिज्य दूतावासश्च वियतनाम अधिकारिभिः सह निकटतया समन्वयं कुर्वन् अस्ति, तथा च मृतशरीराणां भारतं प्रति शीघ्रं परिवहनं सुकरं कर्तुं सर्वान् सम्भावयान् साहाय्यान् आश्वासयन्तीत्यपि सः अवदत्। अद्य प्रातः अमेरिकादेशः ईरानदेशस्य उपरि नूतनानि आकाशीय आक्रमणानि आरब्धवान्। तेहरानदेशोऽपि होर्मुज जलसन्धिमध्ये वाणिज्य नौकायाः उपरि आक्रमणं कृत्वा तस्य कर्मचारिणः नौकातः परित्यागं कर्तुं बाध्यं कृतवान्। यूएस सेंट्रल कमांड इत्ययम् अवदत् यत् क्षिपणि ड्रोन संचार सौकर्याणि च मिलित्वा प्रायः 40,000 ईरानी सैन्यस्थलानि लक्ष्यीकृतानि। ईरानदेशः बहरीन, कुवैत, कतार, संयुक्त अरब अमीरात देशान् लक्ष्यीकृत्य क्षिपणि ड्रोन आक्रमणैः प्रत्युत्तरं प्रदत्तवान्। कतरदेशः कुवैतदेशश्च आगच्छतां प्रक्षेपकान् अवरोधयितवन्तौ इति अवदताम्। कूटनीतिक्षेत्रे प्रसारमाध्यमेषु निवेशेषु च गल्फ राष्ट्रं प्रमुख वैश्विक पुरोधत्वेन परिवर्तयतः। कतरदेशस्य पूर्व प्रमुखः अमीर शेख हमद बिन खलीफा अल थानी इत्येषः 74 वयसि अम्रियत। शेख हमद इत्ययं कतरदेशे 18 वर्षाणि यावत् शासनम् अकरोत्। ततः पूर्वं सः 2013 वर्षे क्षेत्रीय परम्परां समुल्लङ्घ्य स्वेच्छया स्वपुत्राय अधिकारान् समर्पितवान्। तस्य नेतृत्वे कतरदेशः वैश्विक ऊर्जा शक्ति केन्द्र रूपेण उद्भूतः। अल जजीरा वार्ता जालस्य आरम्भं कृतवान्, स्वस्य अन्ताराष्ट्रिय निवेशस्य विस्तारं कृतवान्। 2020 वर्षे फीफा विश्वचषक क्रीडायाः सफलतया आतिथ्यं च अकरोत्। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना तस्य मृत्योः विषये शोकः प्रकटितः। शेख हमद बिन खलीफा अल थानी एकः दूरदर्शी नेता आसीत् यः कतरदेशं विकासस्य समृद्धेः च महत्तरस्तरं नीतवान् इति श्रीमोदी सामाजिक प्रसार माध्यमे उक्तवान्। कर्मचारी भविष्यनिधि संघटनं स्वायत्त भविष्यनिधि न्यासं संचाल्यमानानां प्रतिष्ठानेभ्यः तेषां स्थितिं नियमितं कर्तुं षण्मासस्य एमनेस्टीति योजना प्रवर्तयति। केन्द्रीय मन्त्रिणा शिवराज सिंह चौहानेन उक्तं यत् पर्यावरणस्य रक्षणाय, सुस्थिरस्य भविष्यस्य सुनिश्चिततायै च वृक्षाणां रोपणम् अत्यन्तं महत्वपूर्णमस्ति। नवदिल्ल्यां वृक्ष मित्र कार्यक्रमं तथा पर्यावरण संरक्षण संकल्प कार्यक्रमं संबोधयता श्रीचौहानेन उक्तं यत् अद्य सम्पूर्णे विश्वे ऋतुदशा परिवर्तनस्य भूमण्डलीय वार्मिंग इत्यस्य च विषये चिन्ता वर्तते। विम्बल्डन टेनिस क्रीडायां विश्वस्य शीर्ष क्रीडकः यानिस सिनर इत्येषः भारतीय समयानुसारं सायं सार्धाष्टवादने पुरुष एकलेत्यस्य अन्तिमायां स्पर्धायां जर्मनी देशस्य अलेक्जेंडर जेवरेव इत्यमुं सम्मुखीकरिष्यति। फीफा विश्वचषक क्रीडायाः उपान्त्यचक्रीय पंक्तौ अर्जेंटीना इंग्लैंड फ्रांस स्पेन इत्येतानि च राष्ट्राणि सम्प्राप्तानि। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. సమాచార దర్శిని. సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైదరాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సక్పాల్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలకు మించి రాదని, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19 జూలై 2026 వరకు టీఎస్ స్టడీ సర్కిల్ .co.in వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష 26 జూలై 2026 నిజామాబాద్ లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354652 మరొక నంబరు 9912227425 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటిని సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు, కలెక్టర్ క్యాంపు ఆఫీసు, జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫామ్లు అందించారు. వీటిని పూరించి ఒక ఫామ్ను తిరిగి ఇవ్వవలసిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫామ్ అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేయడమైనది.

ఎల్నినో ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా నీతి ఎద్దడి తట్టుకునే ఆరుతడి పంటలకు విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్నినో వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రాష్టంలోని 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు మంత్రులను దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రాష్టంలో సాధారణ వర్షపాతం సగటున 887 మిల్లీలీటర్లు కురియాల్సి ఉండగా 673 మిల్లీలీటర్లు మాత్రమే కురిసిందని, 24% లోటు వర్షపాతం నమోదయ్యిందని వివరించారు. గోదావరి కృష్ణా బేసిన్లలో కూడా 20-25% లోటు వర్షపాతం

ఎన్నో ప్రభావం గురించి తెలియజేయాలన్నారు. నీటి ఆధారిత పంటలు వేసినట్లయితే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు నష్టపోతారనే విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. శ్రీరామ్ సాగర్ తదితర రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన పక్షంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను అమలు చేసేందుకు వీలుగా అన్ని విధాలా సన్నద్ధం చేసి ఉండాలని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు ఎరువుల దారి మళ్లింపు వంటి వాటికి ఆస్కారం లేకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, డిఎస్ఓ శ్రీకర్, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకటనను నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా జారీ చేయడం జరిగింది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. సినీ రజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఆ పాట బంగారాజు చిత్రంలోనిది. ఇప్పుడు వినండి ఖుషి సినిమా నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీనీ నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తువ వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనీ నాయక్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని. కార్యక్రమంలో చివరిగా విందాం జాతిరత్నాలు చిత్రం నుండి ఈ పాట.

ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తోంది. మరొక దిక్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటల్లో ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా సమాచారాన్ని రైతు సోదరులందరికీ అందిస్తున్నారు. ఈ యొక్క సమాచారాన్ని రైతులందరూ పాటించి చక్కటి పనులు చేపట్టి ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటలను చక్కగా పండించగలరని ఆశిస్తూ ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ముందుగా జొన్న పంట గురించి వివరాలు. సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి ఎర్ర నేలలు, ఇసుక మిశ్రమ నేలలు జొన్న సాగుకు అనుకూలమైనవిగా తెలియజేస్తున్నారు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కావని కూడా తెలియజేస్తున్నారు. వర్షాధార పరిస్థితుల్లో జొన్న పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమవుతున్న కొద్దీ మొవ్వు చంపు ఈగ ఆశించే అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఆలస్యంగా విత్తే సమయంలో సాధారణంగా ఎకరాకు 3 కిలోల విత్తనం వాడే బదులు 4-5 కిలోల విత్తనం ఉపయోగించాలి. తెలంగాణ జొన్న 1, CSV 4-1, పాలమూరు జొన్న CSV 3-1, పాలెం జొన్న 1, PSV 5-1-2, పాలెం పచ్చజొన్న 1, PYP S2, PYP S2. ఈ రకాలను తెలంగాణలో వర్షాధార సాగుకు అనుకూలమైనవిగా సూచిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. మొవ్వు చంపు ఈగ నివారణకు విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోమంటున్నారు. కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 7.5 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ 5 గ్రాములు పట్టించి విత్తుకున్నట్లయితే పంటను 30 రోజుల వరకు పురుగు బెడద నుండి రక్షించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇక విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. మొక్కలు ఒత్తుగా ఉన్నచో విత్తిన 15 రోజుల లోపు పలుచన చేసిన సరైన మొక్కల సాంద్రతను పాటించమంటున్నారు. ఎకరాకు 2-4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును చివరి దుక్కిలో వేసుకోమంటున్నారు. వర్షాధార జొన్నకు ఎకరాకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఇవ్వమంటున్నారు. సగం నత్రజని మొత్తం భాస్వరం పొటాష్ను విత్తే సమయంలో మిగిలిన సగం నత్రజనిని 30-35 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. ఇక కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 48 గంటలలోపు అట్రాజిన్ 50 WP 600 నుండి 800 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై సమంగా పిచికారి చేసుకోవాలి. విత్తిన 15 రోజుల తర్వాత దంతెతో అంతర్కృషి నిర్వహించడం ద్వారా కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు నేలలో గాలి ప్రసరణ మెరుగుపడి మొక్కల ఎదుగుదలకు బాగుంటుందని ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మొవ్వ చంపు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటే 12-15 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కాండం తొలుచు పురుగు నివారణకు క్లోరాంట్రోనిలిప్రోల్ 18.5 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక సజ్జ పంట వివరాలకు వస్తే ఈ వానకాలంలో సజ్జ పంటను 2వ వారం నుండి 7వ వారం వరకు విత్తుకోవచ్చు. ధనశక్తి PBH 1.6-25, PPS 1.6-25, ICMV 2.2-1, HHB 6.7 ఇంప్రూవ్డ్, HHB B 67 ఇంప్రూవ్డ్, కావేరి సూపర్ బాస్ వంటి రకాలు అనుకూలమైనవి. ఎకరాకు 1.6-2 కిలోల విత్తనం వాడి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన 2 వారాల తర్వాత పలుచన చేయాలి. ఎకరాకు 2-4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం ఇవ్వాలి. మిగిలిన నత్రజనిని 30 రోజుల దశలో పైపాటుగా వేయాలి. కలుపు నివారణకు విత్తిన 48 గంటలలోపు అట్రాజిన్ WP 700 నుండి 800 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే 15-20 రోజుల తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. ఈ విధంగా
వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ జూలై మాసంలో మనం చిరుధాన్యాల పంటలైన జొన్న, సజ్జలో ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు అందజేస్తారు. ఇక తర్వాత రాగి పంట గురించి శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వానాకాలంలో రాగి పంటను జూన్ నుండి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. తెలంగాణ పరిస్థితులకు అనుకూలమైన పాలెం రాగి 3.8 పిఆర్ఎస్ 3.8 అంటారు. మారుతి, హిమ, గోదావరి, ఒకుల, చైతన్య రకాలను సాగు చేయవచ్చు అని తెలియజేస్తున్నారు. ఎకరాకు 2 నుండి 2.5 కిలోల విత్తనంతో నారు పోసి 21-25 రోజుల వయసు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. వేదజల్లే పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకు 4 కిలోల విత్తనం ఉపయోగించాలి. అగ్గి తెగులు నివారణకు కిలో విత్తనానికి ట్రై సైక్లోజోల్ 75 WP 2 గ్రాములు చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషును అడుగు ఎరువుగా వేయాలి. మిగిలిన నత్రజనిని పంట 30 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. కలుపు నివారణకు నాటిన వెంటనే పెండి మిథాలిన్ 30 EC 600 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే 20-25 రోజుల తర్వాత అంతర కృషి చేయాలి. తర్వాత కొర్ర పంట గురించి మన శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. కొర్ర పంటను వానాకాలంలో జూలై నెల వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తొలగించి సరైన మొక్కల సాంద్రతను పాటించాలి. విత్తిన 20 నుండి 30 రోజులలోపు గొర్రు లేదా దంతితో అంతర కృషి చేసి కలుపు మొక్కలను నివారించుకోవాలి. కలుపు నివారణకు విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30 EC 600 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో వేయాలి. విత్తిన 3-4 వారాల తర్వాత మరో 8 కిలోల నత్రజనిని పైపాటుగా వేయాలి. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు జొన్న, సజ్జ, రాగి, కొర్రల పంటల్లో చేపట్టవలసిన పనులను విశదీకరించారు. మరి ఈ వివరాలన్నీ రైతులందరూ ఆకలింపు చేసుకొని చక్కగా పంటలను సాగు చేసి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు, అనంతరం 7:15 ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ది కార్యక్రమం, 7:45 సినీ గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను మనకు వినిపిస్తారు ఏ రామ్మోహన్ శర్మ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే వివరాలు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు అందించే వివరాలు. అనంతరం 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, అనంతరం 7:15కు ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ది కార్యక్రమం, 7:45కు సినీ గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాంక్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలు 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్ లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్ గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడుపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2 ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగుల కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్, అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్ లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్, న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. నొవాక్ జోకోవిచ్ పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వరెవ్ తన కెరియర్ లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేను సమయం 7:15 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశువర్ధ సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. అనంతరం జానపద గేయాలు వేయండి.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం. మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయము ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాము, చక్కటి పంటలు పండిస్తున్నాము. అయితే పశు సంపదను పెంచడంలో, పశు ఘనాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాము. ఈ పశు సంపదను మనం చక్కగా వ్యవసాయంలో ఉపయోగించడం కూడా జరగడం లేదు. ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఎంతోమంది నిపుణులు ప్రకృతి వ్యవసాయము, సమగ్ర వ్యవసాయము, సమీకృత వ్యవసాయము అని నొక్కి ఒక్కానిస్తున్నారు. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ వ్యవసాయం చేసుకుంటే మన యొక్క భారతదేశ పౌరులందరి ఆరోగ్యం కూడా కాపాడవచ్చని అదే పనిగా మనకు వినిపిస్తున్నారు, పేపర్ల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీగా పనిచేసిన ఓ నరసింహారావు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. మరి వారిని అడిగి ప్రకృతి వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర, ఈ పశువుల భాగస్వామ్యము ఎలాంటిది, తర్వాత ఈ పశువుల భాగస్వామ్యం వలన మన వ్యవసాయము, పాడి పంటలు ఏ విధంగా తులసగుతాయి అన్న వివరాలు తెలుసుకుందాము. ఇక వారిని ఆహ్వానిద్దాము. నమస్కారం అండి నరసింహారావు గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియజేయండి నేటి రైతులకు ఎంతో చక్కగా ఈ యొక్క టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ అనేక పంటలు పండిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రకరకాల పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు ఇటువంటివి ఎన్నో పశువులను కూడా గతంలో మన పూర్వీకులు పెంచేవారు. వాటిని పెంచి వాటి యొక్క ఎరువులను కూడా ఈ యొక్క పంటలకు వాడేవారు, చక్కటి పంటలు గతంలో పండించేవారు. మరి ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఈ మన యొక్క వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర ఎటువంటిది, ముందుగా తెలియచేయండి.
2: నమస్కారం సార్. ముఖ్యంగా మనము వ్యవసాయము అంటేనే ప్రకృతిని మనము మన కొరకు, అంటే మానవ జాతి కొరకు ప్రకృతి ద్వారా మనము ఆహార పదార్థాలు కావచ్చు, లేదా పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, లేదా మాంసం కావచ్చు, ఈ విధంగా మన యొక్క ఉనికికి ఈ పశు సంపద ఎంతో అవసరం. పశు సంపద, వృక్ష సంపద, అలాగనే జంతువులు అంటే వన్యమృగాలు, ఇవంతా ఒక అన్ని ఒకదానికొకటి విడదీయరానేటువంటి వ్యవస్థ.
1: ప్రకృతి పర్యావరణంలో ఇది చాలా పాత్ర, ముఖ్య పాత్ర వహిస్తున్నాయంటారు.
2: అవును సార్. కాబట్టి మనము దీన్ని ఒక్క వృక్షాలను, మొక్కలను, లేదా జంతువులను, లేదా మనుషులను ఒక విడదీసి మనము చూడవలసిన అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు ఎన్నో గత వందల సంవత్సరాల నుంచి ఆది మానవుడు వ్యవసాయాన్ని మొట్టమొదట ప్రారంభించినప్పుడే వీటి యొక్క లాభాలను గుర్తించి క్రమేణా మరి మానవుడు ప్రకృతిని వశపరుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ భాగంలో ఏం జరిగిందంటే మనము ప్రకృతికి కొంచెము దూరంగా, అంటే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని మనము ఆవిష్కరణలు జరిగినాయి. ఆవిష్కరణలు నేడు మనము తప్పుపడుతున్నాం. అంటే అందరికీ శ్రోతలకు అర్థమయ్యేటట్లు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను మనము కనుగొన్నాము. అందులో ఆ దుష్ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
1: అందులో అధికంగా వాడుతున్నాం,
2: అందులో వాడడం బట్టే ఈరోజు సాయిల్ హెల్త్ అంటే భూమి ఆరోగ్యం, భూమి భూమాత అన్నారు, భూమి ఆరోగ్యం బాగలేకపోతే పంటల ఆరోగ్యం పోదు, పంటల ఆరోగ్యం బాగలేకపోతే పశువుల ఆరోగ్యము, మనుషుల ఆరోగ్యం పోతాయి.
1: ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల, ఈ జంతువుల వలన ఈ భూమిని కూడా రక్షించబడుతుంది. ఈ వ్యవసాయం చేయడం వలన భూమిని రక్షించాలంటే మీరు సేంద్రీయ వ్యవసాయము, ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆ యొక్క సందర్భంలో మీరు ఈ చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు, మీరు కొనసాగించండి.
2: మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. మనం ఈ పశు సంపదను సక్రమంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో 1:5 అంటే ప్రతి ఐదుగురికి ఒక పశువు ఉంది. అంటే అది గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు. అంటే మనకు సుమారు 140 కోట్ల ఇది ఉంటే మనకు 35 కోట్ల దాదాపు 30 నుంచి 35 కోట్ల జంతు జాలాలు ఉన్నాయి.
1: ఈ విధంగా అంచనా
2: వేయబడింది. ఇవి వాస్తవము. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పశు సంపద మన దగ్గర ఉంది.
1: మరి ఉన్నా కానీ ఇంకా సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. చక్కగా ఈ పశు ఘనాభివృద్ధిని పెంచుకోలేక, వాటిని యొక్క పాల దిగుబడి చేసుకోలేక, మాంస వృద్ధి చేసుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం.
2: అంటే ఇక్కడ మనము ఒకటి, ముందు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే పశువుల యొక్క పేడ కావచ్చు, పశువుల యొక్క మూత్రము కావచ్చు, మరి వీటిని మనము చక్కగా ఉపయోగిస్తే నేలలో ఉన్నటువంటి కర్బన శాతము తగ్గిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రసాయనిక ఎరువులను అధికంగా వాడడం, ఉదాహరణకు నైట్రోజన్, యూరియా, అవి అధికంగా వాడడం వలన కర్బన శాతం తగ్గిపోతూ ఉంది. పొలాలు నిర్జీవమైపోతున్నాయి, ఆ పొలాలకు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి, ఉత్పత్తి వ్యయము పెరిగి రైతులకు గిట్టుబాటు కాని సందర్భాలు మనం అందరం చూస్తున్నాము.
1: ఈ కష్టాలు చూస్తున్నాము, ఈ యొక్క చావులు కూడా చూస్తున్నాము. మరి ఇటువంటి సందర్భంలో మన పూర్వీకులు, మీరు అన్నారు పేడ, తర్వాత వాటి యొక్క మూత్రము, గతంలో రైతులు ప్రత్యేక పశువులకు గృహాలు నిర్మించి గృహాల ద్వారా పేడను ఎత్తేసి ఒక దిబ్బలు వేయటం, అలాగనే ఈ యొక్క మూత్రాన్ని రొచ్చనివ్వాలి, వాటిని సేకరించి కుండలో ఎత్తిపోసి వారు దిబ్బల్లో ఈ యొక్క పేడతో పాటు చెత్తను కూడా మాగబెట్టి దానిని సంవత్సరం తర్వాత ఈ ఎండాకాలంలో వ్యవసాయ క్షేత్రంలో చల్లేవారు. ఆ విధంగా కొంతవరకు లాభదాయకంగా గతంలో మన పూర్వీకులు చేసేవారు వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం గతంలో లాగా చేయాలంటే ఎటువంటి సూచనలు మన రైతులకు మీరు ప్రత్యేకంగా సూచిస్తారు, వివరించండి.
2: ఒక పశు వైద్యునిగా నేనైతే ఒకటి చెప్పగలను, పశువులను మనము కేవలము పాల కొరకే కాకుండా అలాగనే వాటిని మనము రైతు అంటే పొలం యొక్క బాగోగులకు కూడా మనము ఆవులను మనం ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనం చూస్తున్నాము పంచగవ్యం అని, అలాగనే ఇటీవల వచ్చినటువంటి ఆవిష్కరణలో
1: ఈ ఘనజీవామృతం తయారు చేసుకుని కొందరు రైతులు చేస్తున్నారు.
2: అయితే వీటిని ఒక శాస్త్రీయంగా చేసి, వీటి మీద ఒక స్టాండర్డైజేషన్ అంటే, వీటి మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి వినియోగదారుల్లో. చాలా మంది ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ అని అంటారు. నిజంగా ఇవి సేంద్రియ ఎరువులు వాడే ఈ ఉత్పత్తులను చేశారా, లేక మధ్యలో ఏదైనా మరి కల్తీ జరుగుతుంది అనేది కూడా వినియోగదారులు ఒక అనుమానం.
1: ఒక చెక్కింగ్ పాయింట్ ఉండాలంటారు.
2: వీటికి చెక్కింగ్ పాయింట్ రెగ్యులేషన్ అనేది అవసరం. మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ,
1: చెప్పండి.
2: మనము ఈ పంట పొలాల్లో వ్యర్థాలను ఏం చేస్తున్నాం, తగలబెడుతున్నారు. అది కూడా తప్పేననేది. వాటిని మనం పూర్తిగా మరి పశువులకు వినియోగించవచ్చు. ఎందుకంటే పశువులు అలాగనే పంటల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మంచిగా ఉపయోగించి వాటిని పాలు లేదా మాంసము లేదా ఉన్ని వీటికి కన్వర్ట్ చేయగలిగినటువంటి అంటే మార్చేటువంటి మరి శక్తి పశు సంపదలో ఉంది. కాబట్టి మనము ఒకవైపు పంటల వ్యర్థాలను వేస్ట్ చేయకూడదు, అలాగే పశువుల నుంచి వచ్చే అవి పేడ కావచ్చు, మూత్రాలు, వాటిని ఈ రెండింటిని కూడా మనము బేరీజు వేసుకొని మరి రైతులు అలాగే సభ్య సమాజం కూడా దీని మీద ఆలోచించాలి. మనం అట్లా ఆలోచించకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు.
1: మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నావు, తర్వాత సమీకృత వ్యవసాయం కూడా అని కొందరు రైతులు, చిన్న సన్నకారు రైతులు చేపడుతున్నారు. ఈ సమీకృత వ్యవసాయంలో మీరు అన్నట్టుగా సింబయాసిస్ సహకార సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమం నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమీకృత వ్యవసాయంలో సంవత్సరం పొడిన ఆదాయం రావాలని రకరకాల జంతువులను, మేకలను, గొర్రెలను, పశువులను ఇలా పెంచుకుంటూ, గడ్డిని పెంచుకుంటూ, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటూ, పండ్ల మొక్కలు పెంచుకుంటూ, ఈ యొక్క కూరగాయల మొక్కలు ద్వారా ఆదాయం పొందడం, పండ్ల మొక్కలు ఆదాయం పొందడం, పూల మొక్కలతో ఆదాయం పొందడం, ఏదొక ఆదాయం ఇట్లా ఈ విధంగా సంపాదిస్తున్నటువంటి, ఏదొక ఆదాయం పొందుతున్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడక్కడ మన ప్రభుత్వం ద్వారా ఈ రైతులు చేస్తున్నారు. మరి ఈ సమీకృత వ్యవసాయం కూడా ఎంతవరకు దోహదం చేసే అవకాశం ఉంది, ఈ పర్యావరణ పరిరక్షణలో ఈ వ్యవసాయంలో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది, ఒక్కసారి ఈ సమీకృత వ్యవసాయం గురించి మన రైతు సోదరులకు తెలియచేయండి.
2: మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం వ్యవసాయం పంటలు, అలాగే ఉద్యాన పంటలు, అలాగనే పశు సంపద, అలాగనే మత్స్య సంపద, అలాగనే తేనెటీగల పరిశ్రమ, ఇవన్నీ కూడా ఒక క్షేత్రంలో కలిసిమెలిసి ఒకదానికొకటి ఉపయోగకరంగా రైతుకు 365 రోజులు పని ఉంటుంది, అలాగనే రైతులకు ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఆదాయంతో పాటు మన ఆ ఉత్పత్తుల్లో కూడా చాలా మార్పు ఉంటుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణగా ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయనుకుందాము ఒక వ్యవసాయ క్షేత్రంలో, ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రిమి కీటకాలను తినేస్తాయి, అవి ఒక విధంగా మనకు ఉపయోగము. అలాగనే పంట పొలాల్లో మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా ఒకదానికొకటి అవి మనము ఈ క్షేత్రంలో రైతు సోదరులకు బాగా తెలుసు. అయితే ఒకప్పుడు ఏ పొలం లేకపోయినా మనకు వానపాములను మనం ఒకప్పుడు ఎక్కడికి పోయినా పొలాల్లో గమనించేవాళ్ళం. మరి ఈరోజు ఏ పొలంలోనైనా వానపాములు కనిపిస్తున్నాయంటే లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో ప్రకృతిలో చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి మనము ఈ వానపాములు అనేటి ఆ యొక్క నేల యొక్క ఆరోగ్యం గురించి, వాటిలో ఉన్నటువంటి మరి కర్బన శాతం కానివ్వండి, వాటి యొక్క క్వాలిటీ ఆ నాణ్యతను కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్లు ఈ సమీకృత వ్యవసాయంలో ఒకదానికొకటి చేదోడు వాదోడుగా ఉంటుంది, మనకు ఆదాయం వస్తుంది, ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి భూమి మీద అట్నే పశువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
1: మరి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మరి పాలిచ్చే గేదెలు ఆవులు కానీ మేకలు గొర్రెలు కానీ ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఈ పాల ఉత్పత్తి కానీ ఈ మాంస ఉత్పత్తి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి వివరించండి.
2: ఇప్పుడు మనము గమనిస్తే ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ క్రిమి సంహారక మందులు కానీ లేదా రసాయనిక ఎరువులు వాడడం మూలాన వాటి యొక్క అవశేషాలు పాలల్లో వస్తున్నాయి, గుడ్లల్లో వస్తున్నాయి, అలాగనే మాంసంలో కూడా చూస్తున్నాం యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం మూలాన కూడా. సో వీటన్నిటికీ ఒక విధమైన చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనము వీటి వల్ల ఉపయోగం ఏర్పడుతుంది.
1: అదే ఏంటంటే ఈ సందర్భంగా ఈ పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ మనం ఈ ప్రకృతి సాధించాలంటే ఈ రైతు సోదరులు ఎటువంటి సమూలమైనటువంటి సమగ్రమైన సమాచారం సేకరించి సమాచారం పొంది మరి ఏ విధంగా వ్యవసాయం చేస్తే బాగుంటుంది అంటారు?
2: ఇక్కడ మనము రైతు సోదరులు కూడా ఒకవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అలాగే హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ముందుగా రైతు కూడా ఏం చేయాలంటే తన యొక్క నేల స్వభావాన్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఆ నేలలో ఏ లోపాలు ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి నీరులో ఏ లోపాలు ఉన్నాయి, లోపాలు లేకపోతే ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా మనము ఇబ్బంది లేకుండా మనము మనకున్నటువంటి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో మమేకమై మనము వీటిని చేయగలిగినాడు రైతుకు చాలా ఉపయోగపడుతుంది అని చిన్న ఒక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఇటీవల పశువైద్య శాస్త్రంలో మేము గమనించాము, ఎక్కువ యూరియా వాడినప్పుడు ఆ నేలలో కాల్షియం తగ్గిపోతూ ఉంది, అందువల్ల అక్కడ పెరిగిన పంటల్లో కాల్షియము తగ్గిపోతూ ఉంది, అందుమూలన పశువులకు కూడా రక్తంలో కాల్షియం తగ్గిపోయి పశువుల్లో కాల్షియం లోపము గమనించి వాటి వల్ల మనము కాల్షియం లోపంతో మిల్క్ ఫీవర్ అంటే పాలు జ్వరం అంటారు దాన్ని, అంటే నిజంగా జ్వరం కాదు టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఒక హెల్త్ పాయింట్ని కూడా ఇక్కడ నేను ఉదహరిస్తున్నాను.
1: చాలా చక్కటి పరిశీలన మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఈ బయో ఫర్టిలైజర్స్, ఆ బయో పెస్టిసైడ్స్ కూడా మనం వాడి కూడా చక్కగా చేసుకోవచ్చు అంటున్నారు. ఒకసారి ఈ బయో ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ గురించి చిన్నపాటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
2: ముఖ్యంగా మరి మీరు అన్నట్లు బయో ఫర్టిలైజర్ అంటే చిన్న సూక్ష్మజీవులు, మనకి ఎన్నో కోట్ల రకాలైనటువంటి సూక్ష్మజీవులు, ఫంగై, ఇవి కూడా ఉపయోగపడేటివి ఉన్నాయి. కొన్ని ఉపయోగం లేనివి కూడా ఉంటాయి, నేను కాదన్ను. హానికరమైన బ్యాక్టీరియా ఉంది, ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది. ఈ సూక్ష్మజీవులను మనము ఒక శాస్త్రీయంగా వాటి మీద ఆల్రెడీ కొంత పరిశోధన జరిగింది, బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి మార్కెట్లో, కాదనడం లేదు. ఇటీవల ఏం జరుగుతూ ఉందంటే కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ కొన్ని న్యూట్రస్యూటికల్స్ కానీ చాలా క్వాలిటీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి, రైతులు కూడా వ్యక్తపరుస్తున్నారు. రైతులు కొన్ని సందర్భాల్లో దిక్కుదోచని స్థితిలో ఏది నిజము ఏది కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా. కాబట్టి నేను ఒక
1: సలహా చెప్పే
2: సలహా ఏంటంటే, మరి దీన్ని శాస్త్రీయంగా ఒక రెగ్యులేషన్ చేసిన నాడు, మరి ఈనాడు మనం అందరము నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి మరలిన సందర్భంలో ఒకవైపు ఈ రెగ్యులేషన్ మీద కూడా మనము చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుకు కానీ దేశానికి కానీ నిజమైనటువంటి ఉపయోగం కలుగుతుందని నా యొక్క అభిప్రాయం.
1: అయితే మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి రెగ్యులేషన్ చట్టము చక్కగా ఉపయోగించి రైతులకు అదే సమయంలో చక్కటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మీరు తెలియజేయడం జరుగుతుంది. చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో పంది పెంట, ఈ గొర్రె పెంట, ఈ ఆవుల పెంట మామూలుగా వాడేవారు, ఈ పెంటలు కూడా వాడేవారు, ఇప్పుడు కోళ్ళ పెంట కూడా వాడుతున్నారు. ఈ పెంటను వాడి, ఈ పేడను వాడి మరి వ్యవసాయ భూమిని చక్కగా సారవంతం చేసుకోవచ్చా, చక్కటి పంటలు పండించవచ్చా? ఒకవేళ ఈ పేడను పెంటను అధికంగా ఉత్పత్తి చేయాలంటే ఎటువంటి ఆలోచన సరళి మీరు రైతుల ద్వారా శాస్త్రవేత్తల ద్వారా మీరు తెలియజేస్తారు?
2: మీరు అన్నట్లు పశువుల పేడను పశువుల పేడగానే కాకుండా ఇటీవల మనము కొన్ని ఆవిష్కరణలు చూసాము. పశువుల పేడ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను కూడా తయారు చేస్తున్నారు. అంటే బయోగ్యాస్ను తయారు చేసి ఆ బయోగ్యాస్ను మరి వెహికల్స్కి కూడా మన వీటికి ఉపయోగిస్తున్నాము. వెహికల్స్కి కూడా ఉపయోగించవచ్చు బయోగ్యాస్ను. అలాగనే ఈ అటు అక్కడి నుంచి వచ్చినటువంటి స్లరీ అంటే ఆ యొక్క ఎరువును కూడా మనం ఇక్కడ వాడచ్చు ప్రకృతి వ్యవసాయానికి. అంటే నూతన ఆవిష్కరణలో శాస్త్రీయంగా మారినప్పటికీ సిద్ధాంతం మాత్రము మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలనేది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం. సో ఆ విధంగా మనము ప్రస్తుతం ఉన్నటువంటి పశువుల పేడను కానివ్వండి, గొర్రెలు మేకల వీటన్నిటిని కూడా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది కొత్త విధానంలో. దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటాము. అంటే ఈ విధంగా పశువుల పేడ నుంచి బయోగ్యాస్, అట్లే కంప్రెస్డ్ బయోగ్యాస్, అలాగనే స్లరీని ఎరువుల కింద వాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇటువంటివి తయారు చేసుకొని కూడా ఉపయోగించి నేల సారాన్ని పంటను చక్కగా వండించుకొని వివరిస్తున్నారు. బాగుంది. తర్వాత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు ఎప్పుడైనా కానీ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ మన తర్వాత అనేక రకమైన ప్రజాపత్రికల ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటారు. పచ్చి రొట్టె ఎరువును వాడండి, పచ్చి రొట్టె ఎరువును వాడి చక్కటి భూమిని యొక్క సారవంతం చేసుకోండి, సారవంతం చేసినట్లయితే చక్కటి పంటలు పండించవచ్చు, తర్వాత కొంతవరకు చీడ పీడలను కూడా నివారించవచ్చు అని కూడా తెలియజేస్తుంటారు. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువు యొక్క ఆవశ్యకత ఒకసారి తెలియజేయండి.
2: పచ్చి రొట్టె ఎరువుల గురించి, మనకు నేలలో ఈ నైట్రోజన్ స్థిరీకరణకు మనకు పచ్చి రొట్టె ఎరువులు అంటే జీలుగ కావచ్చు, అలాగే పిల్లి పెసర కావచ్చు, వీటి మూలాన మనము నేలలో నైట్రోజన్ను కూడా మనము స్థిరీకరణ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యము, అలాగనే పేడ ఎరువులు ముఖ్యమే, అలాగనే వీటన్నిటికి తోడు మనము ఈ రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటే ఆ వ్యర్థాల వల్ల మనకు వచ్చే అనారోగ్యాలను చాలా తగ్గించుకోవచ్చు. అందరికీ చాలామందికి తెలుసు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో ఆ రాష్ట్రాల్లో ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు పెరిగారు. ఇది శాస్త్రీయంగా కూడా
1: ఇది ఒక అబ్జర్వేషన్ అంటారు.
2: పంజాబ్ మరియు ముఖ్యంగా ఎక్కడైతే హరిత విప్లవం అని ఎక్కడైతే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో అక్కడ ఈ పరిస్థితి నాడు
1: ఒక పరిశీలనలో
2: నిరూపించబడింది.
1: తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు అన్నారు, ఇప్పుడు మన పశువుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. పశువులే కాకుండా చిన్న చిన్న పురుగుల ద్వారా

0: లోనే అవి నేలను మంచిగా తయారు చేసే అవకాశం ఉంది,
1: అంటే సారవంతం చేస్తాయి,
0: సారవంతం చేస్తాయి. కాబట్టి వానపాము రైతుకు మొట్టమొదటి మిత్రుడు, అందులో ఎటువంటి అనుభవం లేదు. అందువల్ల మనం రైతుకు మిత్రులైనటువంటి ఈ వానపాములను అధికంగా, ప్రతి రైతు కూడా ఈ వానపాముల వర్మీ కంపోస్ట్ను తయారు చేసి, వర్మీ వాష్, వర్మీ కంపోస్ట్ను తయారు చేసి మరి విరివిగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఉత్పత్తి ధర తగ్గుతుంది, ఆ పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది, పంటల్లో దుష్పరిణామాలు ఉండవు, నేల స్వభావము చాలా మారుతుంది, నేలలో కర్మా శాతం కావచ్చు, నేలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలు మరి దాంట్లో నేలలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. చివరగా ఈ విధంగా మనము నేల స్వభావాన్ని, ప్రకృతిని, అలాగే పశు సంపదను, వర్మి కంపోస్ట్ను, అలాగే ఈ మొత్తము పచ్చి రొట్టె ఎరువులు కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే రైతుకు మేలు, రైతుకు ఆదాయము, అలాగే మనుషులకు, మానవాళికి మొత్తానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరము. ఈ అనారోగ్య పాలు కాకుండా మానవాళి కానీ, పశువులు కానీ, పశుపక్షాదులు అందరూ కూడా మరి మనము ఎంతో ఉపయోగకరం అనేది మన యొక్క అభ్యున్నతికి, మన యొక్క ప్రగతికి ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా చక్కటి వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి మీరు వివరిస్తూ, వర్మి కంపోస్టు, పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువులు ఇవన్నీ చక్కగా ఉపయోగించి రైతులు భూమి సారాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ చక్కటి పంటలు పండించి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని రైతు సోదరులకు, మన శ్రోతలందరికీ మీరు తెలియజేశారు. ధన్యవాదాలు నరసింహారావు గారు.
2: గుండ్ల సెరవు కట్ట మీద జాజి మొగులాలి కూసోని కురలిప్పుకొంగ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం. ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఖైదీ నెంబర్ 786 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, భువనచంద్ర రచన, రాజ్కోటి సంగీతం.

0: ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: డాక్టర్ సీను నాయక్. 25వ వార్షికోత్సవం.
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799090505.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. మరి వీరందరి కోరికపై నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట విందాం.

మీరు విన్న ఆ పాట ప్రాణ స్నేహితులు చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలు వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శుభారాణి, అశోక్ బాబు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉంటాం. దీనికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తరువాతి పాట తోటరాముడు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రంజోల నుండి 800 ఓంకార్, నిర్మల, లలిత, రవి, జోగన, వినోద్, రమేశ్రీ, అద్వైత్. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంతవాదుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు అభిరుచి. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట డాడీ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా గూనెగండ్ల మండలం బైలుప్పల గ్రామం నుండి నారాయణమ్మ, గోపాల్, మునమ్మ, శివలింగ, అనిత. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: ఇంతటితో ఈనాటి అభిరుచి శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. వినే ముందుగా ఓ ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఇప్పుడు విందాం జానపద గీతాలు.

శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు. ఇప్పుడు విందాం మరో జానపద గీతం.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు. ఇక రాత్రి 10:00 నుండి అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.